ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 13వ రోజు అనగా క్రీస్తు శకం 2026 సంవత్సరం జూలై నెల 4వ తేదీ శనివారం. సముద్రం మీద వచ్చే అలల మాదిరిగా కాకుండా సముద్రమంత లోతుగా ఆలోచించు అని అన్నారు స్వామి వివేకానంద. నిలయంలో సమయం 5:59 దాటి 20 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. కొద్ది క్షణాలలో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే
1: ది న్యూస్ రెడ్ బై తన్వి ఖురానా.

మీరు ఇంతవరకు తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:40. దేశభక్తి గీతం వింటారు.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. కొద్ది క్షణాలలో ప్రాంతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రభుత్వాసుపత్రులకు మందు

0: పంపిణీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. వార్తల వివరాలు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. చిత్తూరు జిల్లాలోని కుప్పం పర్యటనలో భాగంగా పొగురుపల్లి పారిశ్రామిక ప్రాంతంలో పలు పరిశ్రమలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను ముఖ్యమంత్రి నిన్న నిర్వహించారు. పెట్టుబడి ఒప్పందాల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కుప్పం నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంటూ,
1: కుప్పం నియోజకవర్గాన్ని దేశంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేయాలని, ప్రపంచంలో ఉండే బెస్ట్ కంపెనీలు ఇక్కడ తీసుకొస్తాం, మీరు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలో ఉండాలంటే మీరు పరిశ్రమలు పెట్టాలి, ఎంఎస్ఎంఈలు పెట్టాలి, స్టార్టప్ కంపెనీలు పెట్టాలి. 9,322 కోట్ల రూపాయలు 27 ఇండస్ట్రీలు, ఇవి పూర్తయితే 39,535 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయి.
0: తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. తొలుత నాగర్ కర్నూల్ జిల్లా ఉర్కొండ మండలం ఉర్కొండపేట ఆంజనేయ స్వామిని దర్శించుకుని ఆలయ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. స్థానికులతో మాటామంతి నిర్వహిస్తారు. అక్కడి నుంచి మిచ్చిల్ మండలం వెల్జాల క్రాస్రోడ్డుకు చేరుకుని బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం మిచ్చిల్ బహిరంగ సభా ప్రాంగణంలో పలు అభివృద్ది పనులకు భూమి పూజ, శంకుస్థాపనలు చేయనున్నారు. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. కడప జిల్లాలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభం కావడం శుభ పరిణామమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన వెల్లడించారు. దేశంలో గ్రీన్ ఎనర్జీ ఆధారంగా నిర్మితమవుతున్న తొలి ఉక్కు కర్మాగారం ఇదేనని తెలిపారు. 2,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 400 మెగావాట్ల సామర్థ్యంతో ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 1,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. దేశవ్యాప్తంగా 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతుండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 160 గిగావాట్ల లక్ష్యంతో పనిచేస్తోందని అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రులకు సరఫరా చేసే మందుల కొనుగోలు, పంపిణీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈ అంశంపై ఆయన నిన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుత వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దడంతో పాటు రోగులకు అవసరమైన మందులు ఎలాంటి అంతరాయం లేకుండా అందుబాటులో ఉండే విధంగా సమర్థవంతమైన కొత్త విధానాన్ని రూపొందించాలని మంత్రి సూచించారు. ఈ మేరకు వైద్య విద్య డైరెక్టర్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కమిటీలో ప్రజారోగ్య శాఖ సంచాలకులు, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్కు చెందిన సీనియర్ అధికారి, రాష్ట వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ది సంస్థ డ్రగ్స్ విభాగం అధికారి, ప్రభుత్వాసుపత్రుల సూపరింటెండెంట్లు, ఫార్మాసిస్టులు సభ్యులుగా ఉంటారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని బీసీ గురుకుల వసతి గృహాన్ని ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి నిన్న తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆహారం, వసతి సదుపాయాలు బాగున్నప్పటికీ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని అన్నారు. పేద పిల్లలకిచ్చే ఆహారంపై ఫుడ్ కమిషన్ ప్రత్యేక శ్రద్ద పెట్టినట్లు పేర్కొంటూ,
2: పేద పిల్లలకు ఇచ్చే ఒక ఫుడ్కు సంబంధించిన విషయాలు, రేషన్ షాపులు అయితే ఏంది, పిఎం మాతృవందన యోజన ఫస్ట్ డెలివరీకి 5,000 రూపాయలు, గర్ల్ బేబీ అయితే కనుక 6,000 రూపాయలు ఇచ్చే పథకాల మీద మాత్రమే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచితాహారం మీద మాత్రం ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ కు ఒక సివిల్ కోర్టుకు ఉన్న అర్హతలు, విధి విధానాలు, దానికి సంబంధించిన యాక్ట్ అవన్నీ ఉంటాయండి. పేద పిల్లలకు పెట్టే ఆహారం, ఆహారంలో ఎటువంటి తప్పులు చేయొద్దు అధికారులు అని చెప్పి మేము ఎంతో మంది ఎంప్లాయీస్ మోటివేట్ చేస్తున్నాం, జాగ్రత్త పనిచేయను మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఈరోజు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఉదయం ఏలూరు మున్సిపల్ కార్యాలయంలో ఏలూరు పట్టణాభివృద్ది సంస్థ, నగరపాలక సంస్థ అధికారులతో సమీక్షా సమావేశం.

0: సమావేశం నిర్వహిస్తారు. అనంతరం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయ అధికారులతో అభివృద్ది పనులపై సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం కాకినాడలో తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశం కానున్నారు. అమరావతి రాజధాని పేరుతో భారీ రియల్ ఎస్టేట్ కుంభకోణానికి తెరలేపారని వైఎస్సార్సీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అమరావతి అంశంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ ఒకే వైఖరిని అవలంబిస్తున్నారని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో బొగ్గు రంగంలో దేశం ఆత్మనిర్భరత సాధించే దిశగా వేగంగా ముందుకు సాగుతోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 2026లో బొగ్గు దిగుమతులు గత ఏడాదితో పోలిస్తే 12.95% తగ్గాయని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. అదే సమయంలో విద్యుదుత్పత్తి రంగానికి సంబంధించిన బొగ్గు దిగుమతులు 24.89% మేర తగ్గడం ప్రభుత్వ విధానాల విజయానికి నిదర్శనమని పేర్కొన్నారు. దేశీయ బొగ్గు ఉత్పత్తి పెంపు, సరఫరా వ్యవస్థ బలోపేతం, దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడం వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సానుకూల ఫలితాలిస్తున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. స్వతంత్ర సమరయోధులు, జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య వర్ధంతి ఈరోజు. 1876 ఆగస్టు 2న ఆయన కృష్ణా జిల్లా బట్ల పెనుమరులో జన్మించారు. పింగళి వెంకయ్య రూపొందించిన పతాకాన్ని జాతీయ పతాకంగా గుర్తిస్తూ 1921 మార్చి 31 నుంచి ఏప్రిల్ 1 తేదీ వరకు విజయవాడలో మహాత్మాగాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఆ తర్వాత ఆ పతాకానికి కొద్దిగా మార్పులు చేశారు. పింగళి వెంకయ్య అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2009లో తపాలా బిళ్లను విడుదల చేయడంతో పాటు విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి ఆయన పేరు పెట్టారు. పింగళి వెంకయ్య 1963 జూలై 4న తుది శ్వాస విడిచారు. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై అల్పపీడన ప్రాంతం నెలకొందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, ఇది వచ్చే 2 రోజుల్లో మరింత బలపడే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారిణి జి లక్ష్మి పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాముల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రభుత్వాసుపత్రులకు మందుల పంపిణీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:55. ప్రసార విశేషాలు. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ఈరోజు ఆకాశవాణి మీకు అందిస్తున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. ఈరోజు ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7:15

ఉదయతరంగిణి కార్యక్రమంలో వినదగున ఎవ్వరేం చెప్పినా నాటిక వింటారు. 8 గంటలకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డికే జయరామన్ గారి గాత్ర సంగీతం. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 సాయంత్రం 5 గంటలకు తిరిగి రాత్రి 7:45 చిత్రసీమ తెలుగు సినీ గీతల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈరోజు ఉదయం 10 గంటలకు 12:40 తిరిగి 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. మధ్యాహ్నం 3:00 సాయంత్రం 5:00 ముంబై కేంద్రం నుండి వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక ఈనాటి సాయంత్రం ప్రసారంలో 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార విశేషాలు, 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీత కార్యక్రమం, రాత్రి 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం, 9:00 న్యూస్ ఎట్ 9, 9:10 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 10:00 నుండి 11:00 అంటే ప్రసార సమాప్తి వరకు జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఇవి ఈరోజు ఆకాశవాణి మీకు అందిస్తున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.
1: మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
2: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
1: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
2: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
1: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
2: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
1: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
2: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
1: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 9182986142.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాలలో జిల్లా సమాచారాలు ఇక వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి
3: శ్రీ బి రమేష్ అందించిన రంగారెడ్డి జిల్లా సమాచారాలు ఇక వింటారు.
4: ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ నూతన భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేటలో ప్రారంభించారు. 19 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ భవనంలో FCDA పోర్టల్ లోగోను ఆవిష్కరించారు. ఫ్యూచర్ సిటీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఎనర్జీ రంగాల కేంద్రంగా నెట్ జీరో నగరంగా అభివృద్ధి చెందినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కంది సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఉచితంగా విత్తనాలు అందజేస్తోందని చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య అన్నారు. రంగారెడ్డి జిల్లా నవాబ్పేట రైతు వేదికలో రైతులకు జనుము, కంది విత్తనాలు పంపిణీ చేశారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దిగుబడులు పెంచుకోవాలని సూచించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో గత BRS ప్రభుత్వం మాదిరి

0: కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హామీలకే పరిమితమైందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గులో విలేకరులతో మాట్లాడిన ఎంపీ, పాలమూరు జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోనే దేశంలో సుస్థిర పాలన అభివృద్ధి సాధ్యమవుతాయని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఎరువుల పంపిణీ వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం యూరియా యాప్ అందుబాటులోకి తీసుకొచ్చిందని వ్యవసాయ శాఖ అదనపు డైరెక్టర్ విజయ్ కుమార్ చెప్పారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, రైతులు ఇంటి నుంచి ఎరువులు బుక్ చేసుకునే అవకాశం కల్పించడం ద్వారా బ్లాక్ మార్కెట్ కు అడ్డు కట్టపడడంతో పాటు సమయం ఆదా అవుతుందని చెప్పారు. యాప్ పై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా యాచారం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోగులతో మాట్లాడారు. వైద్య సేవలపై ఆరా తీశారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలు, రోగుల ఇబ్బందులపై నివేదికను ముఖ్యమంత్రికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి అందజేస్తామన్నారు. విద్యార్థుల రవాణాలో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని ఫ్యూచర్ సిటీ ట్రాఫిక్ డీసీపీ శివం ఉపాధ్యాయ సూచించారు. జాతీయ స్థాయి స్వచ్ఛ విద్యాలయ పురస్కారానికి రంగారెడ్డి జిల్లా ఎల్గొండగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఎంపికైంది. పాఠశాలలో పరిశుభ్రత, పచ్చదనం, మౌలిక వసతుల మెరుగుదల, విద్యార్థుల సంఖ్య పెంపులో చేసిన కృషికి గుర్తింపు లభించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమల్లో బ్యాంకులు కీలక పాత్ర పోషించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సూచించారు. రైతులు, స్వయం ఉపాధి యూనిట్లు, యువ పారిశ్రామికవేత్తలకు రుణాలు పంపిణీ పెంచడంతో పాటు చిన్న మధ్య తరహా పరిశ్రమలు విద్యా రుణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా బ్యాంకింగ్ అధికారుల సమావేశంలో బ్యాంకింగ్ అధికారులను ఆదేశించారు. పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను మార్కెట్ ఏర్పాటుకు వినియోగించవద్దని హిమాయత్ నగర్ గ్రామస్తులు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కు వినతిపత్రం అందజేశారు. 2007లో ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాలను యథాతథంగా కొనసాగించి మిగిలిన భూమిలోనే మార్కెట్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో సిపి పాల్గొని మాట్లాడుతూ, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల నియంత్రణపై దృష్టి సారించాలని చెప్పారు. రంగారెడ్డి జిల్లా కడతల్లో ఎంపీడీఓ భవనాన్ని ప్రారంభించిన తర్వాత మంత్రి మాట్లాడారు. మహిళా సాధికారత, పేదల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు. జాతీయ లోక్ అదాలత్ లో షాద్నగర్ చేవెళ్ల కోర్టుల పరిధిలో మొత్తం 3742 కేసులు పరిష్కారమయ్యాయి. రాజీ మార్గం ద్వారా కేసులు త్వరగా పరిష్కరించుకోవచ్చునని న్యాయమూర్తులు సూచించారు. షాద్నగర్ లో 2569 కేసులు, చేవెళ్లలో 1173 కేసులు పరిష్కారమయ్యాయి. రంగారెడ్డి జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గం యువతకు ఏఐఐటీ రంగాల్లో ఉచిత శిక్షణ అందించనున్నట్లు టాస్క్ సీఈఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి చెప్పారు. అమెరికాకు చెందిన సంస్థతో ఐక్యతా ఫౌండేషన్ ఒప్పందం కుదుర్చుకుందన్నారు. యువతకు సాంకేతిక నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, కెరియర్ మార్గదర్శకత్వం అందించి అంతర్జాతీయ ఉపాధి అవకాశాలకు సిద్ధం చేయడం లక్ష్యమన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆరుట్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్లో అల్పాహార పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పాఠశాల మౌలిక వసతులను పరిశీలించి విద్యార్థులను ప్రోత్సహించారు. అనంతరం జరిగిన సభలో విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
1: శ్రీ బి రమేష్ అందించిన రంగారెడ్డి జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
2: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: ఆకాశవాణి నిలయంలో సమయం 7:05. తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. పాత్రికేయ రంగం సత్యం, సమగ్రత అత్యున్నత వృత్తిపరమైన ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. వార్షిక ఎగుమతుల వృద్ధితో భారత్ ఒక

0: అమెరికన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా సాగుతోందని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. రాజస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఈ ఉదయం జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. 480 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తుంది. జోధ్పూర్లో అత్యాధునిక ఉడాన్ పథకాన్ని కూడా మోదీ ప్రారంభిస్తారు. ఏవియేషన్ ఆధారిత అభివృద్ది వేగవంతం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. సమగ్రమైన, సుస్థిరమైన విమాన అనుసంధానం వంటి పలు వ్యూహాత్మక అంశాలపై ఈ ప్రాజెక్టు దృష్టి సారిస్తుంది. అలాగే ప్రధానమంత్రి రాజస్థాన్లోని బలోత్రాలో సుమారు 1.06 లక్షల కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. దేశ ఇంధన, పెట్రోకెమికల్ రంగంలో ఒక మైలురాయిగా నిలిచే భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను బాలోత్రాలోని పంచ్ప్రదా వద్ద మోదీ దేశానికి అంకితం చేస్తారు. 13,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో చేపట్టే జైపూర్ మెట్రో రైల్ ప్రాజెక్టు 2వ దశకు కూడా మోదీ శంకుస్థాపన చేస్తారు. రాజస్థాన్ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఎంపికైన సుమారు 54,000 మంది యువతకు ప్రధానమంత్రి నియామక పత్రాలు అందజేస్తారు. అనంతరం ఈరోజు సాయంత్రం ప్రధానమంత్రి గుజరాత్ను సందర్శిస్తారు. అక్కడ సానంద్లోని సీజీ సెమీ అవుట్సోర్స్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. పాత్రికేయ రంగం సత్యం, సమగ్రత, అత్యున్నత వృత్తిపరమైన ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఆర్గనైజర్ వీక్లీ పత్రిక 80వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ప్రసంగిస్తూ మంత్రి, విశ్వసనీయతను కాపాడుకుంటూనే పత్రికలు సమాచారాన్ని అందించి, ప్రశ్నించి విజ్ఞానవంతమైన ప్రజా చర్చను ప్రోత్సహించినప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. భారత స్వాతంత్రానికి కొన్ని వారాల ముందు 1947 జులై 3వ తేదీన తొలి సంచికతో ప్రారంభమైన ఆర్గనైజర్స్ వీక్లీ పత్రికా ప్రస్థానాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశ ప్రయాణంలో ఆర్గనైజర్ వీక్లీ కూడా పాలు పంచుకుందని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రఫుల్ కేత్కర్, గౌతమ్ చౌబే రచించిన హిందుత్వ డిస్కోర్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్, రీడింగ్ విత్ ఆర్గనైజర్ పేజెస్, డాక్టర్ ఉజ్వల చక్రదేవ్ రచించిన టెంపుల్స్ బియాండ్ భారత్ అనే పుస్తకాలను కూడా ఉపరాష్ట్రపతి విడుదల చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం నుంచి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రుద్రేంద్ర టండన్ ప్రధానమంత్రి పర్యటన వివరాలను వెల్లడించారు. మొదటి విడతగా ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మోదీ ఇండోనేషియాలో పర్యటించి జకార్తాతో పాటు చారిత్రక నగరమైన యోగ్యాకర్తలోని ప్రాబ్రన్ ఆలయ సముదాయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగే 3వ భారత్ ఆస్ట్రేలియా వార్షిక సదస్సులో పాల్గొంటారు. చివరిగా జూలై 10-11వ తేదీల్లో న్యూజిలాండ్లో పర్యటిస్తారు. కాగా గత 40 ఏళ్లలో భారత ప్రధాని ఒకరు న్యూజిలాండ్ను సందర్శించడం ఇదే తొలిసారి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికంలోనే దేశ వార్షిక ఎగుమతులు దాదాపు 15% నమోదయ్యాయని, దీంతో భారత్ $1 ట్రిలియన్ ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా సాగుతోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన బోర్డ్ ఆఫ్ ట్రేడ్ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే వస్తువుల ఎగుమతులు సుమారు $440 బిలియన్ నుండి $530 బిలియన్, అలాగే ఇతర ఎగుమతులు సుమారు $421 బిలియన్ నుండి $470 బిలియన్ పెరగాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
1: Our aim is to grow in the current year. We were $863 billion last year. We want to grow to $1 trillion export this year. And to reach $1 trillion, our goods export will have to increase from 440 to about 530. $90 billion increase. That is 17% growth in goods. Services will have to grow from 421 to about 470.
0: సుంకాల మార్పులు, రవాణా అంతరాయాలు ఉన్నప్పటికీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ $863 బిలియన్ గరిష్ట స్థాయి ఎగుమతులను సాధించి 4.6% వృద్ధిని నమోదు చేసిందని కూడా గోయల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న న్యూఢిల్లీలో ఎల్నినో ప్రభావంతో దేశంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైన పరిస్థితులను వాటి ప్రభావాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి కేంద్ర

వ్యవసాయ రైతు సంక్షేమ కార్యదర్శితో పాటు వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ, ఎల్నినో కారణంగా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం కారణంగా తలెత్తే సమస్యలు, పరిస్థితులను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుందని తెలియజేశారు. వ్యవసాయ శాఖ, సంబంధిత అన్ని మంత్రిత్వ శాఖలు అప్రమత్తంగా ఉండాలని, ఏ పంటలు వేయాలో రైతులకు తగిన సలహాలు ఇచ్చేందుకు రాష్ట ప్రభుత్వాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు వంటి తక్కువ నీటి అవసరమున్న ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని కూడా అమిత్ షా చెప్పారు. అలాగే దేశంలో బియ్యం, గోధుమలతో సహా అత్యవసర ఆహార ధాన్యాలు తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయని, నిత్యావసర వస్తువుల ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయని హోంమంత్రి తెలియజేశారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కొటేచా అధ్యక్షతన నిన్న న్యూఢిల్లీలో సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ CCRAS 5వ కార్యనిర్వాహక కమిటీ సమావేశం జరిగింది. ఆయుర్వేద విద్య, పరిశోధన, శాస్త్రీయ సమాచార ప్రసారం, డిజిటల్ పాలనను ప్రోత్సహించే లక్ష్యంతో 3 ప్రధాన కార్యక్రమాలను ప్రారంభించడంతో దేశ ఆయుర్వేద పరిశోధన వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఈ సమావేశం ఒక ముఖ్యమైన ముందడుగు వేసిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సమావేశంలో ఆయుర్వేద పరిశోధన, విద్య, ప్రజారోగ్యాన్ని అభివృద్ది చేయడంలో CCRAS చేసిన గణనీయమైన కృషిని కొటేచా అభినందించారు. జాతీయ పరిశోధన వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ సంస్థ చేస్తున్న ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆవిష్కరణలు, ఉత్తమ పద్ధతులను రూపొందించాలని ప్రోత్సహించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఫ్రెంచ్ ఆర్థిక శాఖ మంత్రి రొనాల్డ్ లెస్కూర్ నిన్న ఫ్రాన్స్లో ఎక్స్ ఎన్ ప్రొవిన్స్లో భారత్ ఫ్రాన్స్ ఆర్థిక చర్చకు సహాధ్యక్షత వహించారు. భారత్లో ఆర్థికాభివృద్ది కోసం ఫ్రెంచ్ అభివృద్ది సంస్థల పురోగతిపై వారు చర్చించారు. ఈ సందర్భంగా భవిష్యత్తు ప్రాజెక్టుల అవకాశాలను కూడా వారు స్వాగతించారు. భారత్, ఫ్రాన్స్ మధ్య ఆర్థిక, ద్రవ్య, సాంకేతిక, పెట్టుబడి, వాణిజ్య అంశాలను పరిష్కరించడానికి ఈ ఆర్థిక చర్చా వేదిక దోహదపడుతుందని ఇరువురు మంత్రులు పేర్కొన్నారు. జలశక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా 7వ జాతీయ జల పురస్కారాలను ప్రారంభించింది. జల సమృద్ది భారత్ అనే ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడంలో దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, జిల్లాలు, వ్యక్తులు, సంస్థలు చేసిన విశేష కృషిని గుర్తించి ప్రోత్సహించేందుకు ఈ పురస్కారాలను ప్రవేశపెట్టినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దరఖాస్తులన్నింటినీ www.awards.gov.in అనే ఆన్లైన్ రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా సమర్పించవచ్చు. దేశంలోని పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. ఈరోజు గుజరాత్, కొంకన్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతోపాటు ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటి వరకు 102,000 పైగా ఎన్యూమరేషన్ ఫామ్లు డిజిటలైజ్ చేశారు. ఢిల్లీలోని ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా సుమారు 33,14,000 ఫామ్లను పంపిణీ చేసినట్లు ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. పాత్రికేయ రంగం సత్యం, సమగ్రత అత్యున్నత వృత్తిపరమైన ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. వార్షిక ఎగుమతుల వృద్ధితో భారత్ $1 trillion ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా సాగుతోందని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

உதயதரங்கிணி.

0: ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో వినదగున ఎవ్వరేం చెప్పినా నాటిక వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: మన్నికకి మారుపేరు, దర్జాకి దర్పానికి మరోపేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: గుడ్ మార్నింగ్ పిల్లలు.
5: గుడ్ మార్నింగ్ మేడం.
4: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
6: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
1: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
7: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
8: ఆకాశవాణి వినదగున ఎవరేం చెప్పినా నాటిక రచన శ్రీ పోలప్రగడ జనార్దన్ రావు. ఇందులో శ్రీయుతులు మల్లాది భాస్కర్, కాశీ నాగరాజు, ఎన్ దీనబాంధవాచారి, ఎల్లాప్రగడ లక్ష్మీ నరసింహారావు, శ్రీమతులు కె హైమవతి, పి రమాశ్రీదేవి, చిరంజీవి, పి మానస పాల్గొంటున్నారు. నిర్వహణ శ్రీ అడవి రాజుబాబు. వినండి వినదగున ఎవరేం చెప్పినా నాటిక.
9: కళమ్మా, ఉదయం 11 గంటలకు ఆఫీసుకు రావటం, నాకెప్పుడు టీ తెస్తావు? ఆఫీస్ ఇంకెప్పుడు తుడుస్తావు?
10: కాళ్ళెత్తండి, తుడుస్తా.
9: నా కాళ్ళు ఏం తుడవక్కర్లేదు, ఆఫీసు ఫ్లోర్ తుడు ముందు.
10: ఇంటి పనులు, ఆఫీస్ పనులు చెయ్యలేక చస్తున్నా సార్. ఎన్నాళ్ళు ఎట్టి చక్రి.
11: గుడ్ మార్నింగ్ సార్.
9: వెరీ బ్యాడ్ మార్నింగ్ నటరాజ్. లేట్గా ఆఫీసుకు రావడం నీకు బాగా అలవాటు అయిపోయింది.
11: జీతం భత్యం లేని ఉద్యోగానికి ఎప్పుడొచ్చినా పర్వాలేదు సార్.
12: నా పని ఎప్పుడవుతుంది సార్?
9: ఎవరది?
12: నేను సార్, రంగబట్ల పండరీనాథ్ని, అదే రంపాన్ని, జర్నలిస్ట్ని, మీ ఫ్రెండ్ని.
9: ఆఫీసు వ్యవహారాల్లో ఫ్రెండ్షిప్కి, బంధుత్వానికి తావులేదు. ఐ కాంట్ టాలరేట్ ఇన్డిసిప్లైన్, ఇన్డిసిప్లైన్.
10: ఎందుకు అరుస్తారు? ఇంకా ఎన్నాళ్ళు ఈ విధవ ఆఫీసు నాటకం? ఇక మేము ఆడలేం. రిటైర్ అయిన వాళ్ళు పెట్టింది తిని కృష్ణ రామ అంటూ కూర్చోవాలి. అంతేగాని ఇల్లుని ఆఫీస్ చేసి, పెళ్ళాన్నేమో పని మనిషిని చేసి, కొడుకుని స్నేహితుణ్ణి ఆఫీసుకు వచ్చేవాళ్ళలా నాటకం ఆడమంటే ఎలా?
9: అది కాదు కళావతి, నేను రిటైర్ అయ్యాక లలిత కళలో నేర్చుకుంటానంటే కాలక్షేపానికి కన్సల్టెన్సీ ఆఫీసు పెట్టుకోండి, మేమందరం సహకరిస్తామని మీరు అనలేదా?
11: నాన్న, మాట వరుస కంటే అనుండొచ్చు. ఇప్పుడు నువ్వు లలిత కళలు నేర్చుకోవడం ఎవరిని ఉద్ధరించడానికి?
9: ఎవరినో ఉద్ధరించడానికి కాదురా నటరాజు, నా ఆనందం కోసం నేర్చుకుంటానంటున్నా. నా చిన్నప్పుడు లలిత కళలో నేర్చుకుంటానంటే చదువు చదువు అంటూ అమ్మ నాన్నలు నన్ను చావుగొట్టారు. పోనీ పెద్దయ్యాక నేర్చుకుందామంటే మీరు, అదే భార్యా బిడ్డలు బాధ్యతల బావిలో పడేశారు. మీకు అన్నీ సమకూర్చి రిటైర్ అయ్యాక నాకు ఇష్టమైన కళలను ఎందుకు రా నేర్చుకోకూడదు నేను?
12: వెంకట్రావు, కళలు పుట్టుకతో రావాలరా, అసలంటూ జీన్స్లో ఉండాలి.
9: రే రంపా, ఈ స్టేట్మెంట్ రాంగ్ అని రుజువు చేస్తారా? కృషితో నాస్తి దుర్భిక్షం అని నిరూపిస్తా.
10: రంపాన్నయ్య గారు, మీరు ఎంత నచ్చ చెప్పినా ఆయన వినిపించుకోరు. ఇంతకీ ఇప్పుడు ఏ భరతనాట్యమో మొదలెట్టి మమ్మల్ని నట్టువాంగ నేర్చుకోమంటారా?
11: అమ్మా అమ్మా, నాన్నను రెచ్చగొట్టకి నిద్రపోతున్న గుర్రాన్ని లేపి తన్నించుకున్నట్టు అవుతుంది.
12: అవునమ్మా, మీ అబ్బాయి చెప్పింది కరెక్ట్. వెంకట్రావు మొదటి నుంచి మొండి ఘటం.
11: అంకుల్, ఘటం పేరెత్తకండి. ఇప్పుడు ఘట వాయిద్యం మొదలుపెట్టి ఇంట్లో ఉన్న కుండల్ని బద్దలు కొడతాడు మా నాన్న.
10: మా బుర్రలు బద్దలు కొట్టకుండా

0: కలపకుండా 64 కళలేమిటి? 640 కళలు నేర్చుకోండి, మమ్మల్ని మాత్రం ప్రశాంతంగా బతకనిస్తే అంతే చాలు.
1: ఆ మాట మీద నిలబడండి. రంపం, నువ్వే సాక్ష్యం. నా కళోపాసనకు అడ్డొస్తే నేను ఎంతకైనా తెగిస్తా, ఏం చేయడానికైనా వెనకండు. ఖబర్దార్.
0: అయ్యయ్యో, ఇల్లు కూలుతున్నట్టుంది. అందరూ బయటికి రండి, పరిగెత్తండి పరిగెత్తండి.
2: హెల్ప్ హెల్ప్! ఇంట్లో సామాన్లు బయటికి తీసుకురండి, తొందరగా, క్విక్ క్విక్.
3: భూకంపం వస్తుంది, మా ఇంట్లో బిందులు బిరువలు ఊగిపోతున్నాయి, సామాన్లు తొరిగిపోతున్నాయి. డేంజర్! బయటకు పరిగెత్తండి, బయటకు పరిగెత్తండి,
2: పరిగెత్తండి పరిగెత్తండి. హలో హలో, ఇది 108 అండి, మీరు అర్జెంటుగా రావాలి, ఇక్కడ శబ్ద సునామీ వచ్చింది. అదేనండి, భీకరమైన సౌండ్ పొల్యూషన్. మీ వెంట ENT స్పెషలిస్టును కూడా తీసుకొని రండి.
0: ఈ శబ్ద కాలుష్యాన్ని భరించలేకపోతున్నా, చెవులు చిల్లులు పడుతున్నాయి. నట్టింట ఈ దారుణం ఏమిటి? పక్కింటి వాళ్ళు వచ్చి మిమ్మల్ని వాయించక ముందే మరణ మృదంగం ఆపండి ఆపండి.
2: నానా, వాయింపు ఆపుతావా లేక మృదంగాన్ని లాక్కోమంటావా?
1: దమ్ముంటే లాక్కోరా రా.
4: మార్కండేయులు శివలింగాన్ని కౌగులించుకున్నట్టు మీ నాన్న మృదంగాన్ని గట్టిగా పట్టుకున్నాడు. లాక్కు లాక్కు, విరుగుతుంది.
2: విరిగితే విరగనివ్వండి, పీడ విరగడవుతోంది.
4: విరిగేది మృదంగం కాదు, మీ నాన్న నడ్డి. వదిలేయి.
2: వాయించరంటే వదులుతాను.
1: రే రే, నమ్మించి వెన్నుపోటు పొడుస్తారా? మీరే అన్నారుగా మీ సహాయం సహకారం లేకుండా నాకు ఇష్టమైన కళను నేర్చుకోమని.
0: నేర్చుకోమన్నాం కానీ ప్రదర్శన ఇచ్చి మమ్మల్ని భయపెట్టమని లేదు.
1: ఇది ప్రదర్శన కాదు, ప్రాక్టీస్. నన్ను కొన్నాళ్ళు ఏ ఆటంకం లేకుండా ప్రాక్టీస్ చేయనిస్తే ప్రతిరోజు మిమ్మల్ని మంగళ వాయిద్యాలతో మేల్కొల్పుతానే.
2: అయ్యో బాబోయ్ నాన్న, దీని తర్వాత సన్నాయి నొక్కులు కూడా ఉన్నాయా?
1: నేను నా ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవడం మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, కలకత్తా పోయి శాంతినికేతనంలో చేరతా.
2: అంత దూరం ప్రయాణం చేయలేవు నాన్న.
5: ఎందుకు చేయలేను నాన్న?
1: రే చూడు, ఆఫీస్ పని మీద ఇండియా మొత్తం తిరిగా తెలుసా
4: వెంకట్రావు? అప్పుడు తిరుగుడు వేరు, పైగా ఆఫీస్ వాళ్ళు TADL ఇచ్చేవారు, ఇప్పుడు ఎందుకు సొంత అవను?
0: అన్నయ్య గారు, ఆయనకి ఇలాంటి మంచి మాటలు నచ్చవు. మమ్మల్ని కాల్చుకుద్రడమే ఆయన జీవితాశయం. ఏమండి, మీరు ఆ చర్మ వాయిద్య సాధన వదిలేస్తానని ఒట్టేస్తే నా చర్మం వలిచి మీకు చెప్పులు కుట్టిస్తా. ఎందుకు వచ్చిన గొడవ? నా మాట విని హాయిగా ఏ చిత్రకళో నేర్చుకోండి.
2: అమ్మా, దొంగాడికి తాళం చెవిచ్చినట్టు నాన్నకి క్లూ ఇచ్చావో చస్తాం. నిన్ను మోడల్గా కూర్చోమంటాడు, తరువాత ఇరుక్కుపోతావు, జాగ్రత్త.

0: పొద్దున్నే ఏంటి సైరన్, ప్రశాంతంగా నన్ను నిద్ర పోనీయరా?
1: ఆ సౌండ్ సైరన్ది కాదురా నాయన, మీ నాన్న కొత్త అవతారం సంగీత సప్తస్వరాల సాధన.
0: నాన్న నైట్ డ్యూటీ చేసొచ్చా, కాసేపు పడుకోనియవా ప్లీజ్.
2: రే అసలు గాత్ర శుద్ధికి అదే బ్రహ్మముహూర్తంలో అది ఏంటి సాధన చేయమన్నాను మా గురువు గారు.
0: ఎవడా గురువు?
2: గూగుల్ గురువులే. నన్ను డిస్టర్బ్ చేయకు.
3: ఇంట్లోకి ఏడుపులు వినపడుతున్నాయి. పాపం ఎవరు పోయారు?
1: ఇంకా ఎవరు పోలేదండి అన్నయ్య గారు.
0: త్వరలో పోబోతున్నారు అంకుల్. నానా ఆ సోపాలాపన ఆపుతావా లేదా? నువ్వు ఇలా ఇంట్లో పొగ పెట్టావంటే నేను బయటికి పోతా.
2: నువ్వెందుకు రా పోవటం? నేనే పోతా. కలకత్తా పోయి శాంతినికేతన్లో జాయిన్ అవుతా.
3: వెంకట్రావు, ఈ శాంతినికేతన్ పిచ్చి ఇంకా వదలలేదన్నమాట. ఏజ్ బార్ అయిన వాళ్ళని అడ్మిట్ చేసుకుంటే శాంతినికేతన్ అశాంతి నిలయం అవుతుందేమో ఆలోచించు.
2: వాళ్ళు సీట్ ఇవ్వకపోతే వాళ్ళు ఎదుర్కొనే ఫుట్పాత్ మీద కూర్చుని సంగీత సాధన చేసి వాళ్ళ మనసులు కరిగించి సీటు సంపాదిస్తా. ఇదిగా బెంగాలీలు లలిత కళా ప్రియులు.
1: ఆహా లలిత కళా ప్రియులే, వెళ్ళండి. మేము వద్దంటేగా ఆ శాంతినికేతన్ వాళ్ళే సొంత డబ్బులతో మిమ్మల్ని తిరిగి పంపకపోతే నా చెవి కోసుకుంటా. వెళ్ళండి వెళ్ళండి, కనీసం మీరు తిరిగి వచ్చి

0: ఎవరికైనా ప్రశాంతంగా ఉంటాం.
1: అంటే నా సాంగత్యం సంగీతం భరించలేకపోతున్నారన్నమాట?
2: నాన్న, మీరు కామ్గా రిటైర్డ్ పర్సన్ లా ప్రవర్తిస్తే భరించగలం. ఒక్క క్షణం ఉండండి. మీరు ఇంట్లోంచి ఎందుకు వెళ్ళిపోతారంటున్నారో ఆ రహస్యం ఇప్పుడే బయట పెడతా, ఇప్పుడే వస్తా.
0: ఆయన వెడతా వెడతానని బెదిరిస్తాడే గాని వెళ్ళడు అన్నయ్య గారు. వేళకి కాఫీ లేకపోతేనే గిరగిల్లాడే మనిషి కలకత్తా కాదు కదా, కాకినాడ కూడా వెళ్ళరు, వెళ్ళలేరు.
3: అలా రెచ్చగొట్టకమ్మా, నిజంగా వెళ్ళిపోతాడేమో.
0: ఆ వెడితే వెళ్ళనండి, నేను మా పుట్టింటికి పోతా.
3: ఆవేశపడకమ్మా, కాపురం అన్నాక కాస్త సర్దుకు పోవాలి.
0: కాస్తేం కర్మా, అన్నీ పూర్తిగా సర్దుకుని తీసుకుపోతాను.
2: అమ్మా, నాన్న ఊరికే వెడతా వెడతా అనడానికి కారణం ఈ ఉత్తరమమ్మా.
3: ఉత్తరమా? నటరాజు, ఏది నన్ను చూడండి, ఎవరు రాశారు?
2: రంపం గారు. మీకెందుకంత ఆతృత?
3: శైలి బాగుంటే మా పేపర్లో వేద్దామని.
2: అమ్మా, ఇదిగో ఉత్తరం, దాంట్లో ఏముందో పైకి చదవమ్మా. నాన్నకు లేని సిగ్గు మనకెందుకు, గట్టిగా చదువు.
0: మహారాజశ్రీ వెంకట్రావు గారి పాద పద్మములకు నమస్కరించి వ్రాయినది. ఇక్కడంతా క్షేమం. ఈ మధ్య మీరు నా మీద సీతకన్ను వేశారు. మిమ్మల్ని చూసి చాలా రోజులైంది. మీ దర్శనం ఎప్పుడెప్పుడా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నా. ప్రేమతో మీ అభాగ్యం.
2: ఇప్పుడు అర్థమైందా అమ్మా, ఆయన పొరుగురెళ్ళి లలిత కళలు అభ్యసిస్తాను అనడానికి అసలు కారణం.
1: ఎవరో చచ్చినట్టు ఏడిపేంటే అబ్బా, భాగ్యం ఎవరో నాకు తెలియదు. ఎందుకే నా మీద లేనిపోని ఇలా నీలాభనిందలు వేస్తారు?
2: నాన్న దబాయించకు. ఈ ఉత్తరం 30 రోజుల్లో 64 లలిత కళలు నేర్చుకోవడం ఎలా అన్న నీ పుస్తకంలో దొరికింది. అది మేము ఎవరు ముట్టుకోమని అక్కడ దాచావా? ఇన్నేళ్ళు ఆఫీస్ పనులని చెప్పి టూర్లకి ఎందుకు వెళ్లేవాడివో ఇప్పుడు అర్థమైంది.
1: ఏం మాట్లాడుతున్నావురా యూస్లెస్ ఫెలో, నన్నే అనుమానిస్తావా?
4: కళ, నేను ఎలాంటి వాడినో నీకు తెలియదా?
1: ఇన్నేళ్ల కాపురంలో నిన్ను ఎప్పుడైనా కష్టపెట్టా అంటే పరాయి స్త్రీకేసి కన్నెత్తి చూశానా?
0: మాటలతో పెట్టకండి, నిజం చెప్పండి, ఎవరా భగిని?
1: అయ్యో, నాకు తెలియదు మర్రో అంటే విరమేమిటే?
2: నాన్న, మీరు నిజం చెప్పరు. మిమ్మల్ని ఇల్లు కదలకుండా ఉంచడానికి మేము ఏం చేసినా మీరు ఏదో ఒక వంకతో ఇల్లు వదిలిపోవాలని చూస్తున్నారు.
1: పాపమే అయ్యోడు, పాపమే.
0: నిజం చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు ఊరేగండి. నాకు నిజం నిజం కావాలి, న్యాయం కావాలి.
1: ఇప్పుడు నీకు ఏం అన్యాయం చేశానే? మీకు అన్నీ అమర్చి నాకిష్టమైన కళను నేర్చుకుంటానంటే ఇంత గోల చేస్తారా? నా నిజాయితీనే శంకిస్తారా? ఇన్నేళ్ళు మీ మీద నేను పెంచుకున్న ప్రేమ మమకారాలకి మీరు నాకు ఇచ్చే కానుక ఇది. నా నిజాయితీని మీరు తెలుసుకునే వరకు నేను ఈ ఇంటి గడప తొక్కను కాక తొక్కను. నా మొహం మీకు చూపించరు. వస్తా పై.
2: నానా నానా, తొందరపడకు, నేను చెప్పేది విను.
0: వెళ్ళనీరా, ఆయన పట్టుదల ఎన్నాళ్ళో నేను చూస్తాను.
2: అది కాదమ్మా అసలు సంగతి.
0: నువ్వు మాట్లాడకు, బయటికి వెళ్ళాక ఇంటి విలువ తెలుస్తుంది, వెళ్ళనీయి.
2: అమ్మా, అనవసరంగా ఆ ఉత్తరం.
0: మాట్లాడకన్నానా?
2: రంపమంకుల్, రంపమంకుల్.
3: ఏమిటి నటరాజ్?
2: మా నాన్న ఇంట్లోంచి వెళ్ళిపోయి 1000 రోజులైంది. ఎలా ఉన్నాడో ఎక్కడున్నాడో. మీ పేపర్లో కనబడటం లేదు అని ప్రకటన ఇవ్వండి. ఇదిగో మా నాన్న ఫోటో, మా ఇంటి అడ్రస్, వివరాలన్నీ ఇందులో ఉన్నాయి.
3: అలాగే వేస్తానులే. ఎందుకేనా మంచిది, పోలీస్ రిపోర్ట్ కూడా ఇవ్వలేకపోయావా?
2: ఇచ్చానండి, మా ఫ్రెండ్ ఎస్ఐ శ్రీనివాస్కి చెప్పానండి నాన్నని వెతకమని. మీరు వెంటనే పేపర్లో ప్రకటన ఇవ్వండి.
3: అలాగేలే, నువ్వు ధైర్యంగా ఉండు, వస్తా.
2: ఎలాగైనా నాన్నను వెతకాలి. ఎలా ఎలా? అమ్మా అమ్మా, నేను ఆఫీస్ పని మీద టూర్కి వెళ్తున్నా, నువ్వు ఒంటరిగా ఉండగలవా? లేకపోతే అక్కని రమ్మని ఫోన్ చేయనా?
0: వద్దు, ఇక నుంచి ఒంటరిగా బతకడం అలవాటు చేసుకోవాలి. ఆఫీస్ పని వంక పెట్టి వెళ్ళి మీ నాన్నని బయటికి బతిమలాడి తీసుకురాకు. ఆయన చేసిన విధవ పనికి పశ్చాత్తాపడి ఆయనంతటా ఆయనే తిరిగి రావాలి.
2: అలాగేలే, ఇప్పుడు నీకేం చెప్పినా నా మాట వినవు. నీ మూడ్ బాగలేదు, నేను టూర్కి వెళ్ళి వచ్చాక చెప్తాను.
5: అక్క, అక్క, ఆయన నాకు అన్యాయం చేశారక్క.
0: ఎవరు నువ్వు?
5: నేను అవాకిన్ని, నా పేరు నాగమణి, ఇది నా కూతురు కామేశ్వరి.

0: వెంకట్రావు గారు ఇల్లేనా?
1: ఆ అవును, వెంకట్రావు గారు ఇల్లే.
2: ఆయనే నన్ను అన్యాయం చేశారక్క, ఆయనే ఆయనే మా ఆయన.
1: ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు, వెంకట్రావు గారు మా ఆయన.
2: అవును ఆయనే, ఆయనే మన ఆయనక్క.
1: పిచ్చిగా మాట్లాడకు, నువ్వు చెప్పేది ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదు.
2: చెబుతా అక్క, అంతా చెబుతా. వెంకట్రావు గారు ఆఫీస్ పని మీద తరచూ రాజమండ్రి వచ్చేవారు. వచ్చినప్పుడల్లా ఆఫీస్ గెస్ట్ హౌస్ లో దిగేవారు. ఆ గెస్ట్ హౌస్ వాచ్మెన్ మా నాన్న. వెంకట్రావు గారికి నేనే వండి క్యారేజీ పట్టుకెళ్లి భోజనం పెట్టేదాన్ని. ఆయనకి జ్వరం వస్తే నర్సులా సేవ చేశాను. తల్లి లేని నన్ను చూసి ఆయన జాలిపడ్డారు. ఓ వర్షం కురిసిన రాత్రి మేమిద్దరం ఆవేశంలో తొందరపడ్డాం. ఫలితం ఇదిగో, ఇది నా కడుపున పడింది. ఇందులో నా తప్పు ఉంది. మీ దారికి అడ్డురానని గోదావరిలో పడి చావుపోతుంటే ఆయనే నన్ను రక్షించారు. ఆయన ఉద్యోగం పోతుందన్న భయంతో నన్ను రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఏమీ దాచకుండా మీ గురించి అన్నీ చెప్పారు. అవును.
3: ఏంటి, నీ మొహం చూస్తుంటే నేను చెప్పింది నమ్మినట్టు లేవు.

0: ఫలితం ఇదిగో, ఇది నా కడుపున పడింది. ఇందులో నా తప్పు ఉంది. మీ దారికి అడ్డురానని గోదావరిలో పడి చావుపోతుంటే ఆయనే నన్ను రక్షించారు. ఆయన ఉద్యోగం పోతుందన్న భయంతో నన్ను రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఏమీ దాచకుండా మీ గురించి అన్నీ చెప్పారు. అవును.
1: ఏంటి, నీ మొహం చూస్తుంటే నేను చెప్పింది నమ్మినట్టు లేవు. ఇదిగో పెళ్లిలో మా నాన్న తీయించిన ఫోటో. ఇంతకు మించి నా దగ్గర ఏ ఆధారాలు సాక్ష్యాలు లేవక్క. ఈ ఫోటో చూడక్క. నేనేదో ఆశించి ఇక్కడికి రాలేదక్క. మా నాన్న తాగి తాగి చచ్చిపోయాడు. ఏ ఆధారాలు లేని ఏకాకి అయిపోయానక్క. ఈ ఫోటో చూడు.
2: అమ్మా, నాన్న నాన్న.
3: ఎవరే నీకు నాన్న? ఆ ఫోటో అక్కడ పెట్టి నోరు మూసుకుని బయటికి నడవండి.
1: అక్క, నా గురించి నేను ఇక్కడికి రాలేదు. పదేళ్ళు వచ్చినా నా కూతురు కామేశ్వరికి అమ్మా నాన్న తప్ప మరో మాట రాదక్క.
3: ఏమిటి, నీ కూతురు పేరు
4: కామేశ్వరా?
0: ఆ పేరు ఆయనే పెట్టారక్క. ఇది మా నాన్న పేరు అని దీన్ని నాన్న నాన్న అంటూ ముద్దుగా పిలుచుకునేవారు.
1: మా కామేశ్వరిని డాక్టర్కి చూపించానక్క. గొంతు ఆపరేషన్ చేస్తే మాటలు వస్తాయన్నారు. చాలా ఖర్చు అవుతుందన్నారక్క. నేను వంట చేసుకునో మిషన్ కుట్టుకునో బతికేస్తానక్క. మీ ఆస్తిలో ఆయన పెన్షన్లో నాకు వాటా అక్కర్లేదు. ఈ పసిదాన్ని మీ దగ్గర పని పిల్లగా పెట్టుకుని మీరు తిన్నాక మిగిలింది ఓ ముద్ద తిరిగి పెట్టండి చాలు అక్క.
3: ఏమిటో, నాకంతా అయోమయంగా ఉంది. ఇంట్లో ఆయన లేరు, సమయానికి అబ్బాయి కూడా ఊళ్ళో లేడు.
1: అయ్యో అక్క, అక్క నీకు అసలు విషయం తెలీదా? ఆయనకి మనకి లేరక్క. ఈ పేపర్ చదువు.
0: అవును, ఈ ఫోటో ఆయనదేగా
1: అక్క.
3: ఆపవే అధోగోళ చదవని. నిర్యాణం పాలెప్పు వెంకట్రావు సన్నప్ కామేశ్వరరావు. ఏమండి, ఏమండి, ఏమిటి ఘోరం? ఇంత అన్యాయం చేస్తారు అనుకోలేదండి. అయిపోయింది, అంతా అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. ఉండు, నా కొడుక్కి ఫోన్ చేస్తా. నా తల తిరిగిపోతోంది, నా చెయ్యి వణుకుతోంది.
0: ఇగో ఈ టెన్షన్లో నువ్వేం మాట్లాడలేవులే. బాబుకి నేను ఫోన్ చేస్తా. నాకు ఇటివ్వు. 9 8 4 8 1. హలో హలో.
1: అయ్యో అక్క, స్విచ్ ఆఫ్ అనొస్తోందక్క.
3: ఆయన పోయిన సంగతి పేపర్లో చదివి బంధువులు వస్తారు. అందరికీ నీ విషయం తెలిస్తే ఎలా? ఇప్పుడు ఎలా?
1: నేను వెళ్ళిపోతాలే అక్క.
0: పరిస్థితులన్నీ చక్కబడ్డాకు వస్తాలే.
1: అయ్యో అక్క, ఈ నోరు లేని పిల్లని మాత్రం నీ దగ్గర అట్టు పెట్టుకో. కామేశ్వరి, ఇక నీకు ఈ అమ్మ లేదే, నీకు అన్నీ ఈ పెద్దమ్మే.
3: అబ్బబ్బబ్బా, నా బాధకి తోడు నీ ఏడుపు ఒకటి. గట్టిగా ఏడవుకు. ఎవరైనా నీ ఏడుపు విన్నా అది ఇక్కడున్నా అసలు రహస్యం ఇప్పుడే అందరికీ తెలిసిపోతుంది. నీ కూతుర్ని తీసుకుని వెంటనే వెళ్ళిపో. పో
1: అక్క, ఇది చాలా అన్యాయం అక్క. నేను ఎలాగో అలాగే బతుకుతా, బతకలేకపోతే చస్తా.
3: చస్తా చస్తా అని బెదిరించకు, బయటకు పోయి చావు.
1: అంత కఠినంగా మాట్లాడకక్క. నేను పాచి పని చేసుకునైనా బతుకుతా. ఈ పసిదాని మోహన్ చూడు, మళ్ళీ చెప్తున్నా, నాకు నీ ఆస్తి అక్కర్లేదు.
0: కావాలంటే తెల్ల కాగితం మీద సంతకం చేసి ఇస్తా. నా కూతురు దాని కాళ్ళ మీద అది నిలబడే వరకు
1: కనికరించక్క.
3: ఆయన పోయారన్న బాధ కంటే నువ్వున్నావన్న బెంగే ఎక్కువైంది నాకు. నీ మొహం నాకు ఎప్పుడు చూపించకు, పో బయటకు పో.
0: సాట్ ఆడడానికి సాయం చేయకపోయినా
1: ఈ పసిదాని మొహం చూసి జాలి కలగట్లేదా నీకు?
0: సరే, నా కర్మకి నేను సరిపెట్టుకుంటా. పైన భగవంతుడు, కింద కోర్టులు ఉన్నాయి. పరువు పోతుందన్న భయం నీకు లేనప్పుడు నాకు మాత్రం ఎందుకు? నీ ఇంటి ముందే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా.
3: ఏమిటే నువ్వు అనేది?
0: నీ ఎదురుకుండానే నేను నా కూతురు ఇంత విషం తాగి చేస్తాం.
3: ఆవేశపడి నువ్వు చచ్చి మమ్మల్ని చంపకు, మా పరువు తీయకు. ఇంట్లో ప్రస్తుతానికి 50,000 ఉన్నాయి, అవి ఇస్తాను. రెండో కంటికి తెలియకుండా డబ్బు నీ కూతుర్ని తీసుకుని వెళ్ళిపో. ఉండు, ఇప్పుడే డబ్బు తెస్తాను. ఈ లోపల ఇంట్లోకి ఎవరైనా వస్తే నీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు.

0: కళావతమ్మా, కళావతమ్మా, గుడ్ న్యూస్!
1: అక్క లోపలుంది, మీరెవరు?
0: నేను పక్కవాటాలో ఉంటా. నా పేరు రంగాభట్ల పండ్రీనాథ్, జర్నలిస్ట్ని, వెంకట్రావు గారి స్నేహితుణ్ణి. మీరెవరు?
1: నా పేరు నాగమణి, కళావతక్క చెల్లెల్ని.
2: నాగమణి, ఇదిగో 50,000. ఇంతకీ ఎవరు వచ్చింది?
0: నేనమ్మా, రంపాన్ని. నీకు శుభవార్త చెబుదామని వచ్చా. చేతిలో అంత డబ్బు దేనికి, ఎవరికి?
1: అక్క, మా అమ్మాయి ఆపరేషన్కి సాయం చేస్తోంది బాబాయ్ గారు.
0: చాలా మంచి పని చేస్తున్నావమ్మా. మీ ఇద్దరు పక్క పక్క నుంచోండి, ఓ ఫోటో తీసి మా పేపర్లో వేస్తా.
1: అయ్యయ్యో, ఫోటో వద్దండి, అక్కకి పబ్లిసిటీ అంటే అస్సలు ఇష్టం ఉండదు.
0: మీ అక్కది మంచి మనసు కాబట్టే అంతా మంచే జరుగుతోంది. కళావతమ్మా, వెంకట్రావు కులాసాగా ఉన్నాడమ్మా.
3: అవునా?
0: అవునమ్మా. మా పేపర్లో కనబడటం లేదు అన్న హెడ్డింగ్ కింద పడవలసిన ప్రకటన పొరపాటున నిర్యాణం అన్న హెడ్డింగ్ కింద పడింది. ప్రకటనకి సవరణ ఇస్తున్నాం.
2: ఎంత శుభవార్త చెప్పారు అన్నయ్య గారు. అబ్బా, చాలా సంతోషంగా ఉంది. మా అబ్బాయికి ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను.
0: నేను మీ అబ్బాయికి ఫోన్ చేసి చెప్పానమ్మా, ప్రకటనలో పొరపాటు జరిగిందని. ఏమనుకోకు, నన్ను క్షమించు, వస్తానమ్మా.
1: మనం చాలా అదృష్టవంతులం అక్క, నాకు చాలా సంతోషంగా ఉంది. మనం పుని స్త్రీలం అక్క, ఈ ఆనందం చాలు. మీ భార్యాభర్తల మధ్య నా వల్ల గొడవలు రాకూడదు అక్క, రాకూడదు. నేను నా కూతుర్ని తీసుకుని వెళ్ళిపోతా. నువ్విచ్చిన డబ్బుతో దీనికి ఆపరేషన్ చేయిస్తా. ముష్టెత్తుకుని దీన్ని వాళ్ళ నాన్నంత గొప్పదాన్ని చేస్తా.
2: నువ్వే మంగమ్మ శపథాలు చెయ్యక్కర్లేదు. ఆయన వచ్చే వరకు నా దగ్గరే ఉండు. ఆయన వచ్చాక తాడో పేడో తెచ్చి నీకు న్యాయం జరిగేలా చూస్తా.
4: ఏమిటమ్మా, ఎన్నిసార్లు ఫోన్ చేసినా నీ సెల్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది.
2: మేం ఫోన్ చేస్తుంటే నీ సెల్లే స్విచ్ ఆఫ్ అని వస్తోంది కదా నాగమణి.
4: అని ఎవరు చెప్పారు?
1: అది
2: ఆ వివరాలు తర్వాత చెప్తా. ప్రయాణం చేసొచ్చావు, కాస్త రెస్ట్ తీసుకో.
4: అమ్మా, నాకు రెస్ట్ గిస్ట్ ఏం అక్కర్లేదు. ముందు ఈవిడెవరో చెప్పు.
1: నేను అభాగ్యురాలిని బాబు. ఉండు, నీకు కాఫీ తెస్తా.
4: నాకేం అక్కర్లేదు. అమ్మా, చేతిలో డబ్బేమిటి? ఈవిడ ఎవరంటే చెప్పవే. అమ్మా, నిజం చెప్పు. నేను తెలివి తక్కువ పనిచేసి ప్రాబ్లం తీసుకొచ్చా. నువ్వు మరో పొరపాటు చేయకే. ఎవరివిడా?
2: ఈవిడ ఆవిడ. మీ నాన్న ఏం చెప్పను, ఎలా చెప్పను? వీళ్ళ అమ్మాయికి 10 ఏళ్ళు వచ్చినా అమ్మా నాన్న తప్ప మరో మాట రాదు. గొంతు ఆపరేషన్కి నేనే 50,000 ఇస్తున్నా. ఈ వివరాలు చాలా.
4: ఓహో, అదా సంగతి. చాలా మంచి పని చేస్తున్నావమ్మా. అయినా 50,000 ఏం సరిపోతాయి? నేను ఇప్పుడే ఏటీఎంకి వెళ్ళి డబ్బు డ్రా చేసుకొస్తా. ఆ డబ్బు కూడా నీ చేతుల మీద ఆవిడకివ్వమ్మా, ఇప్పుడే వస్తా.
1: అక్క, మీ అబ్బాయి చాలా గొప్పవాడక్క. నా కూతురు కూడా వాళ్ళ అన్నయ్య అంత గొప్పది కావాలక్క. నేనెవరో ఏమిటో తెలియకుండానే ఆపరేషన్కి సాయం చేయటం ఎంత గొప్ప మనసు అక్క మీ అబ్బాయిది.
5: కళ, కళ, వచ్చేసా. కళకళలాడుతున్న నీ మొహం చూడాలని పేపర్లో నా చావు ప్రకటన చూసి నువ్వెంత విలవిల్లాడిపోతున్నావు అని చెప్పి ఆగ మేఘాల మీద వచ్చేశారు కళ.
2: వచ్చేసారా? ఏమిటండి ఈ రూపం, ఇలా చిక్కిపోయారు. ఇన్నాళ్ళు ఎక్కడున్నారు, ఏం తిన్నారు, ఏం? మీరు లేని లోటు మీరు వెళ్ళాక తెలిసింది.
5: నాకు కూడా అంతే, ఇల్లు వదిలేక ఇల్లాల విలువ తెలిసింది కళ.
6: అమ్మా, నానా, నానా.
7: అయ్యో అయ్యో, నాన్న ఏమిటి, అయ్యి పిల్లవరు, అయ్యో కౌగులు ఉంచుకుంటుందేమిటి? అబ్బా, వదలవే అమ్మా, పొట్టలు ఎక్కుపడుతోంది, వదులు తల్లి. అబ్బా, అంత గట్టిగా నొక్కేస్తుంది ఏమిటి? ఎవరే ఈ పిల్ల తల్లి?
2: దాని పేరు కామేశ్వరి. మీరు పెట్టిన పేరే, మీ నాన్న పేరు. కన్న కూతురునే మర్చిపోయారా?
5: అయ్యో, కన్న కూతురేమిటి?
7: కన్న కూతురా, గాడిది గుడ్డ. నీకింకా నా మీద అనుమానం పోలేదన్నమాట. ఇంకా ఇంకా ఇలాగే అనుమానిస్తూ ఉన్నావంటే ఈసారి శాశ్వతంగా పోతా ఇంటి.
2: నిజం చెప్పి మీ ఇష్టం వచ్చిన చోటు పొండి. ముందు ఈ పిల్ల మీద ఒట్టేసి చెప్పండి, ఈ పిల్ల మీ కూతురా కాదా?
7: నాకేం భయమే, దీని మీద ఏమిటి, ఎవరి మీద ఒట్టేయమన్నా వేస్తా. ఇదిగో ఒట్టేసి చెబుతున్నా, ఈ పిల్ల నా కూతురు కాదు, కాదు, కాదు.
2: ఎంత కషాయిగుండండి మీది. పోనీ నాగమణి ఎవరో తెలుసా?
7: నాగమణి, సమంతకమణి, ఆ పేర్లు ఎప్పుడు నువ్వు వినలేదు.
2: ఆపు, నల్లా ఓపెన్ చేయకు, నోరు ముయ్యి. ఆవిడ పేరు వినుండరులేండి. జ్వరం వస్తే సేవలు చేయించుకోవడం, కోరికలు తీర్చుకోవడం గుర్తుండవులేండి. రాజమండ్రి గెస్ట్ హౌసు, క్యారేజీ.

0: భోజనం మెక్కడం, కనీసం అవైనా గుర్తున్నాయా? ఈవిడే నాగమణి, మీ రెండో భార్య.
1: ఒక భార్యతోనే వేగలేక చస్తున్నా, మళ్ళీ ఇంకో భార్య?
0: మగబుద్ధి చూపించుకున్నారు. నాగమణి, నీ పెళ్లి ఫోటో మన ఆయనకి చూపించు. చూడండి వెంకట్రావు గారు, అబ్బా బాగా చూడండి, పూజ బాగానే పెట్టారు. అబ్బో మెళ్ళో పూలమాల, పెళ్లి కళ ఉట్టి పడుతోంది.
1: ఆపవేని వెధవాల, ఈ ఫోటో ఏమిటి? నేను బతుకుండగానే నా ఫోటోకి దండేశారు. అనుమానం పెనుభూతమే, ఎందుకే నన్ను ఇలా చిత్రహింసలు పెడతారు? ఇగో దైవ సాక్షిగా చెబుతున్నా, ఈవిడ ఎవరో నాకు తెలియదు, ముర్రో అంటే నమ్మరేమిటి?
2: అమ్మయ్యా, నానా, నువ్వు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చావు అంతే చాలు. నీ బాధ నాకు తెలుసు నానా, అమ్మ నిన్ను నమ్మదు. దీనంతటికీ నేనే కారణం. నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోతావన్న బెంగతో కంగారులో అనాలోచితంగా అభాగిని అన్న పేరుతో ఉత్తరం నేనే రాశా. దానివల్ల ఇంత రాద్ధాంతం జరుగుతుందని అనుకోలేదు. అమ్మా, నాన్న చాలా మంచివాడు, నన్ను నమ్ము. లెటర్ విషయం నీకు చెబుదామని ఎన్నోసార్లు ప్రయత్నించా, కానీ నా మాట నువ్వు వినలేదు.
3: నటరాజ్, మీ నాన్న తిరిగి వచ్చేసాడా? నాకు చాలా హ్యాపీగా ఉంది. నటరాజ్, ఎన్ని కూడా ఎస్ఐ గారు వచ్చారేంటి?
2: రండి రంపంగారు, ఈ సునామీ సృష్టికి మీరు కొంత కారణం. అమ్మా, మన ఇంట్లో ఈ కొత్త ఆవిడ్ని చూసి ఆవిడకు నువ్వు డబ్బు ఇవ్వడం అనుమానం వచ్చి మా ఫ్రెండ్ ఎస్ఐ శ్రీనివాస్కి అన్నీ చెప్పి తీసుకొచ్చా. శ్రీను, అమ్మకి నువ్వే చెప్పు, మిగతా కథ నువ్వే కొనసాగించు.
4: చెప్తా చెప్తా, తీగలాగితే డొంక దానంతట అదే కదులుతుంది. కథ కంచికెళ్లాలో, కటకటాల వెనక్కి వెళ్లాలో నేను చెప్తాగా? ఏ పిల్లా, ఇలారా, లాఠీ దెబ్బ ఎప్పుడైనా రుచూసావా?
5: అమ్మా, బాబు, నా కూతుర్ని కొట్టకండి, మీకు దండం పెడతా.
0: శ్రీనివాస్, ఆ పిల్ల నీ ప్రశ్నలకి సమాధానం చెప్పలేదు. పాపం ఆ పిల్లకి అమ్మా నాన్న తప్ప మాటలు రావు. ఆపరేషన్ చేయాలంటే?
4: మీరు డబ్బు ఇవ్వబోయారు, కానీ ఖర్చు లేకుండా నా లాఠీ ఆపరేషన్ చేస్తుంది. లైవ్ టెలికాస్ట్ చూడండి. ఏ పిల్ల, నీకు అమ్మా నాన్న తప్ప ఇంకేం మాటలు రావా? యూజ్లెస్ ఫెలో.
6: అబ్బా, ఎందుకు కొడతారు?
4: చూసారా ఆంటీ, దెబ్బకి దెయ్యం పలికింది. ఒక్క దెబ్బకే మూడు మాటలు వస్తే రెండు దెబ్బలకి ఇంకెన్నొస్తాయో?
6: ఆరు మాటలు వస్తాయి. నాకు లెక్కలు కూడా వచ్చు, పన్నెండో ఎక్కం కూడా వచ్చు, అప్ప చెప్పనా?
4: జైల్లో కూర్చొని మీ అమ్మకు చదువు గానిలే. ఏది పిల్ల, మీ అమ్మ దొడ్డిదారం జారుకుందా?
6: పోలీస్ అంకుల్, అదుగో బీరా పక్కన ముసుకేసుకుని దాక్కుంది.
4: మర్యాదగా ముసుకు తీసి నా ముందుకు రా.
5: పరాయి మగాళ్ళ ముందు ముసుకు తీయం, ఇది మా కులాచారం.
4: ముసుగు తొలగించి అసలు రంగు బయట పెట్టడమే మా పోలీసుల ఆచారం. ముసుగు తీస్తావా, లాఠీతో తీయమంటావా?
5: వద్దు బాబు.
4: వెరీ గుడ్, ముసుగు తీసావు. ఫేస్ కొంచెం టర్నింగ్ ఇచ్చుకో. నిన్నెక్కడో చూసానే, ఎక్కడబ్బా?
0: నాగమణి, నువ్వెవరో తెలుస్తుంది, ఒకసారి నీ పెళ్లి ఫోటో చూపించు ఎస్ఐ గారికి.
5: ఇదిగోండి.
4: ఇదే ఫేసు, ఇదే ఫ్రేమ్, ఇదే సైజు, ఇలాంటి దండలే ఎక్కడో చూశానబ్బా. ఎక్కడ, గుర్తొచ్చింది, ఆ మధ్య మా డిఎస్పి దొరగారు పోయారు. ఆయన పెద్ద కర్మని ఫోటో అడ్రస్ పేపర్లో పడింది. ఆయన ఫోటోతో తన ఫోటో పెళ్లి దండలతో మార్ఫింగ్ చేసి డిఎస్పి దొరగారు నన్ను రహస్యంగా పెళ్లి చేసుకున్నారని ఇంటికొచ్చి ఏడ్చింది ఈ రాస్కెల్. డిఎస్పి దొరగారు పెళ్ళాం బిడ్డలు పరుగు పోతుందని భయపడి ముందు వెనక ఆలోచించకుండా లక్ష రూపాయలు ఇచ్చి దీన్ని నోరు నొక్కారు.
2: అవునా?
4: అవును. చెప్పవే, నీకెంత మంది మొగుళ్ళు?
2: చెప్పు చెప్పు.
4: నీ మొగుడికి ఫోటో స్టూడియో ఉందా? మార్ఫింగ్ ఎక్స్పర్టా? నిర్యాణం పెద్ద కర్మని పేపర్లో పడ్డ మొగాళ్ళ ఫోటో పక్కన నీ ఫోటో పెట్టి పెళ్లి దండలతో మార్ఫింగ్ చేసి కట్టు కథలల్లి డబ్బు తోచుకోవడం నీ వృత్యా?
2: అయ్యో, మాట్లాడవేంటి?
4: అవును, మీ గ్యాంగ్లో ఇంకా ఎంతమంది ఉన్నారు? అందరినీ జైల్లో పెడితే ఇప్పటి వరకు మీరు ఎంత దోచుకున్నారో బయటపడుతుంది. నడు స్టేషన్కే.
5: వస్తున్నా.
0: ఇంత మోసమా? ఏమండి, నన్ను నన్ను క్షమించండి.
1: కళావతి, చూసావుటే, నేను ఎంత మొత్తుకున్నా నా మాట నమ్మలేదు. చెప్పేవాడు చెప్పే పద్ధతిలో చెప్తే జ్ఞానోదయం అవుతుంది.
3: ఎస్ఐ గారు, కేసు భలే సాల్వ్ చేశారు. మీ ఫోటో తీసుకుని మా పేపర్లో వేస్తా.
4: రంపంగారు, మీరు స్టేషన్కి రండి. అసలు ఈ కేసుకి మీరు కొంత కారణం.
3: నేరం నాది కాదు, ప్రింటర్స్ మిస్టేక్ సార్.
4: ఆఫ్ కోర్స్, మీ తప్పు వల్లే దొంగ దొరికింది. మీకు అవార్డు ఇప్పిస్తాలండి.
3: థ్యాంక్స్ అండి.
4: ఆంటీ, ఎవరేం చెప్పినా దాన్ని గుడ్డిగా నమ్మకూడదు. అంకుల్, మీకు చెప్పదగిన వాణ్ణి కాదు. ఏ వయసులో ముచ్చట్లు ఆ వయసులో తీర్చుకోవాలి. ముచ్చట్లు

0: చూస్తే కొంప ముంచుతాయి. రకరకాల మోసాలకు దారి చూపించిన వాళ్ళవుతారు. చూడు నటరాజ్, ఇంకెప్పుడు ఇలాంటి ఉత్తరాలు రాయకో.
1: సరే శ్రీనివాస్.
2: మీరింతవరకు వినదగున ఎవరేం చెప్పిన నాటిక విన్నారు. రచన శ్రీ పోలాప్రగడ జనార్దన్ రావు. ఇందులో వెంకట్రావు, శ్రీ మల్లాది భాస్కర్, కళావతి శ్రీమతి కె హైమవతి, నటరాజ్ శ్రీ ఎన్ దీనబాంధవాచారి, రంపం శ్రీ ఎల్లాప్రగడ లక్ష్మీనరసింహారావు, నాగమణి శ్రీమతి టి రమాశ్రీదేవి, కామేశ్వరి చిరంజీవి పి మానస, ఎస్ఐ శ్రీనివాసరావు, శ్రీ కాశీ నాగరాజు. నిర్వహణ శ్రీ అడవి రాజుబాబు.
3: తాతయ్య, ఇది ఏం మొక్క?
4: టాంజరీన్. చాలా తీగా ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
3: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
4: ఎందుకు?
3: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
4: ఓ థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
3: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
5: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC, హర్ పల్ ఆప్కే సాథ్.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
7: ఉదయ్ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని సినీ గీతాలు వినండి. గీతాంజలి ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన వేటూరు గీతం, సంగీతం ఇళయరాజా.

మీరు విన్న ఈ పాట సిరివెన్నెల చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పీసు శీల ఆలపించిన సిరివెన్నెల గీతం సంగీతం కేవీ మహదేవన్.

మీరు ఇంతవరకు ఉదయతరంగిణి కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8 గంటలు. శాస్త్రీయ సంగీతం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డికే జయరామన్ గారి గత్ర సంగీతం వింటారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మీరింతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డికే జయరామన్ గారి గాత్ర సంగీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. కొద్ది క్షణాలలో మార్నింగ్ న్యూస్ వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే
1: ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. Good morning, I'm Anuja Kumar. The headlines. Prime Minister Narendra Modi to launch several development projects in Rajasthan and Gujarat today to inaugurate country's first greenfield integrated refinery cum petrochemical complex in Balotra. Gujarat anti-terrorist squad arrests 8 people associated with Pakistan-based terror outfit Jaish-e-Mohammed. Center reviews below normal rainfall situation and potential drought conditions in certain areas across country due to El Nino. IMD issues red alert for heavy to very heavy rainfall over Gujarat, Goa, Maharashtra and Odisha for today. In FIFA World Cup, Argentina enter round of 16 after defeating Cabo Verde in a thrilling 3-2 encounter at Miami. Egypt also cruise into pre-quarterfinals. And men in blue to take on England in second T20 in Manchester this evening. And now the news in detail. Prime Minister Narendra Modi will be on a day-long visit to Rajasthan and Gujarat today to inaugurate and lay the foundation

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఏఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
5: చిత్రసీమ వింటున్నారు. ఇప్పుడు డాడీ, ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ చిత్రపడిన చంద్రబోస్ గీతం, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: చిత్రసీమలో ఇప్పుడు భద్రా చిత్రం కోసం రవివర్మ పడిన సిరివెన్నెల గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల కామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: బల్గం ఈ చిత్రం కోసం రామ్ మిర్యాల పడిన పాట, రచన కాసర్ల శ్యామ్, సంగీతం భీమ్స్.

0: జీతం అడ్వాన్స్గా పంపాను.
1: ఆర్బీఐ చెబుతుంది
0: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
2: భగవంత్ కేసరి ఈ చిత్రం కోసం ఎస్పి చరణ్ పాడిన పాట, రచన అనంత శ్రీరామ్, సంగీతం తమన్.

0: సర్దుబాటు అయింది.
1: దేనికి?
0: చిన్ని ఫీజుకి.
1: చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే. ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండి తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటు అయింది.

చిత్రసీమ వింటున్నారు. ఇప్పుడు భరత్ అని నేను. ఈ చిత్రం కోసం కైలాష్ కేర్, దివ్యా కుమార్ పాడిన రామజోగయ్య గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎందుకంటే ప్రేమంట ఈ చిత్రం కోసం హరిహరన్ చిత్ర పడిన పాట, రచన రామజగయ్య శాస్త్రి, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

మీరింతవరకు చిత్రసీమ తెలుగు సినీ గీతాల కార్యక్రమం విన్నారు. తిరిగి సాయంత్రం 5 గంటలకు చిత్రసీమ కార్యక్రమం వింటారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాలలో వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన 20 ఏళ్ల ప్రజా జీవితాన్ని భావోద్వేగంగా గుర్తు చేసుకున్నారు. మిర్జిల్లో రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన రోజు నుంచి ప్రజల హృదయాల్లో రేవంత్ అన్నగా నిలిచిన ఈ ప్రయాణం తన జీవితంలో ప్రత్యేక అధ్యయనాన్ని పేర్కొన్నారు. ఈ 2 దశాబ్దాల కాలంలో తనకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పర్యాటక ఆతిథ్య రంగ అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలను నీతి ఆయోగ్ ప్రశంసించడం రాష్ట్రానికి గౌరవ కారణమని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇటీవల విడుదల చేసిన నివేదికలో తెలంగాణ పర్యాటక విధానాలను నీతి ఆయోగ్ ప్రత్యక్షంగా ప్రస్తావించినట్లు మంత్రి ఒక ప్రకటనలో తెలియజేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల భారం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు సాగుతున్నామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు 2.5 సంవత్సరాల కాలంలో అసలు వడ్డీ కలిపి మొత్తంగా 2 లక్షల కోట్ల రూపాయలు చెల్లించామని వెల్లడించారు. తెలంగాణలో జేబీఎం కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ బస్సులు నేటి నుండి మళ్లీ రోడెక్కాయి. ఈ కంపెనీకి చెందిన కొన్ని బస్సుల్లో బ్యాటరీలు పేలి ప్రమాదాలు సంభవించిన నేపథ్యంలో పూర్తిస్థాయి పరిశీలన కోసం ఆర్టీసీ నిలిపివేసింది. ప్రమాదాలకు గల కారణాలను నిపుణులు విశ్లేషించిన అనంతరం నేటి నుండి తిరిగి ప్రజా రవాణాకు ఆర్టీసీ అనుమతినిచ్చింది. పోలీస్ శాఖలో 5,000 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి అతి త్వరలోనే పోలీస్ శాఖ నుంచి నోటిఫికేషన్ విడుదల కానుంది. మొత్తం 10 విభాగాల్లో కలిసి 5,000 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. అధికంగా సివిల్ విభాగంలో 3,697 పోస్టులు భర్తీ చేయనున్నారు. భారత ఎనర్జీ సెక్యూరిటీకి కీలకమైన రిఫైనరీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్లోని పచ్ పద్రాలో ప్రారంభిస్తారు. దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల స్టీల్తో దీనిని నిర్మించారు. ఈ రిఫైనరీ హైవాల్యూతో క్రూడ్ను పెట్రోలియం ప్రొడక్టులుగా మార్చగలదని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. దేశంలో వర్షాభావ పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమీక్షించారు. దేశంలోని పలు ప్రాంతాలకు కరువు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో మంత్రులు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కాగా దేశవ్యాప్తంగా జూన్ మాసంలో 99 మిల్లీమీటర్లతో 40% తక్కువ వర్షపాతం నమోదైందని తెలిపారు. నేటి నుండి 2 రోజుల పాటు తెలంగాణలోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఉదయం 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:03 దాటి 40 సెకండ్లు. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం. ఎవర్ గ్రీన్ హిట్స్లో మీకు నచ్చిన పాటలు వినాలనుకుంటే మీరు మెసేజ్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 0402324-0852 ఈ నెంబర్కి మీకు నచ్చిన పాట వివరాలతో పాటు మీ పేరును మెసేజ్ చేసి మీకు నచ్చిన హిట్ సాంగ్స్ వినండి. మరి ఈనాటి మన ఎవర్ గ్రీన్ హిట్స్ని ఈ సూపర్ హిట్ సాంగ్తో మొదలు పెడదాం.

0: కిరణ్, ఉదయరేఖ, భాను, రియాన్, అన్వహిత్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే చౌటుపల్లి నుండి కస్తూరి, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ కోరగా ఈ పాట వినిపించాం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

ఎస్, అనుజ్ గురువార రీటా పాడిన పాట మగధీర చిత్రం నుండి విన్నారు. పాటను కోరిన శ్రోతలు ఆర్మూర్ చేనేత కాలనీ రంగాచారి నగర్ నుండి జిందం నరహరి, లక్ష్మి, జిందం భానుతేజ, మృదుల, ఉదయ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. నేను మీ ఆర్జే అనిత. మాకోసం మంచి పాట అంటూ కోరుతున్నారు నిజామాబాద్ నుండి వహీద్ రుమాని, మొహమ్మద్ జమీర్ ఫసీ, మొహమ్మద్ జునైద్, మొహమ్మద్ జుబేర్, మొహమ్మద్ ముక్రమ్, మొహమ్మద్ నుమాన్, ఫర్ఖాన్, జాకీర్, ఫాజిల్ కోరుతున్నారు. అలాగే నందిపేట నుండి వెంకటేష్, నంది జిందం, భూమయ్య, వనమాల, బీరవెల్లి, నిర్మల్ నుండి కోరుతున్నారు. వీరందరి కోసం సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం నుండి విజయ్ ప్రకాష్ పాడిన పాట.

0: లక్ష్మి.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: అది యుగళ గీతాల మాధుర్యం.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. మీ ఆకాశవాణి వివిధ భారతిలో ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మా రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి వెంకటేష్, శ్యామల, అయాన్సేన, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య కోరుతున్నారు ఏదైనా పాట అంటూ. అలాగే లక్ష్మీ, జయలక్ష్మి, విజయలక్ష్మి, వరలక్ష్మి, మహాలక్ష్మి, బంగారు లక్ష్మి, రాములుగౌడ్, రాములమ్మ, రంగారెడ్డి జిల్లా బండరావిర్యాల గ్రామం నుండి, జగిత్యాల జిల్లా బండలింగాపూర్ నుండి, బాస నరేందర్, శ్యామల, రవి, సుప్రజ, చిన్నమ్మ, భారతి, పెండెం ప్రభాకర్, కిషన్ కోరుతున్న పాట మన్మధుడు చిత్రం నుండి దేవిశ్రీ ప్రసాద్ పాడిన ఈ పాట.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొలిలో, ఏది అర్థం కాదు పైకి చేతల్లో,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధురగా నాడ మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగాహెట్స్.

ఎవర్గ్రీన్ హిట్స్లో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, ఎడపల్లి మండలం జానకంపేట నుండి ఎం శ్యామ్లాల్, జగన్మోహన్, రాజేష్, ఆరాధ్య, సాయి, సోను, అలాగే ఎద్దుమైలారం నుండి శ్రీనిధి, అఖిల్, శారద, కార్తికేయ, చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ, శశాంక్, గాయత్రి, విశృత, మహాద్యుతి, సాయి, మన్విత, సమృత, గీతానగర్ హైదరాబాద్ నుండి, సిహెచ్ విజయ్ కుమార్, చందానగర్ నుండి, మోతికృష్ణ, స్పందన, సంతోష, శివసాయి, రాములు, రాములమ్మ కోరుతున్న పాట, విక్రమార్కుడు చిత్రం నుండి ఎంఎం కీరవాణి, సునీత పాడిన ఈ పాట.

సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. ఎవర్గ్రీన్ హిట్స్లో మాకోసం ఒక మంచి పాట వినిపించగలరు అంటూ కోరుతున్నారు ఉమ్మడి నుండి దివాకర్, విమల, యష్ణ, ముక్కెర సదానందం, శ్రీదేవి, అనురాగ్, అనూష, వంశీ, దివ్యశ్రీ, అశ్వత్థామ్, నివృత్తి, తన్విక్, హన్మకొండ నుండి, హేమలత, విశ్వనాథ్ చౌటుప్పల్ నుండి కోరుతున్నారు. వీరందరూ కోరుతున్న పాట చిత్రలహరి చిత్రం నుండి.

ఆకాశవాణి వివిధ భారతిలో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 కి కాల్ చేయండి.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:40. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. ఉమ్మడి నుండి దివాకర్, విమల, యష్ణ, ముక్కిర సదానందం, శ్రీదేవి, అనురాగ్, అనూష, వంశీ, దివ్యశ్రీ, అశ్వత్థామ, నివృత్తి, తన్విక్, హన్మకొండ నుండి, భువనగిరి అర్బన్ కాలనీ నుండి, కొండ యాదగిరి, శాంత, అభి, హాసిని, వైష్ణవి, నితిన్, భద్రాది కొత్తగూడెం జిల్లా నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, రాజేశం, సరోజిని, మాయా, వీరంతా కోరుతున్న పాట ఢమరుకం చిత్రం నుండి సాయికృష్ణ హరిణి పాడిన పాట.

ఎవర్గ్రీన్ హిట్స్లో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, ఎడపల్లి మండలం జానకంపేట నుండి ఎం శ్యామ్లాల్, జగన్మోహన్, రాజేష్, ఆరాధ్య, సాయి, సోను, అలాగే నిజామాబాద్ జిల్లా నుండి శ్రీరామ హనుమాన్లు, వసంత్, హరీష్, అరుణ్, అజయ్ కుటుంబ సభ్యులు, భువనగిరి మండలం రాయగిరి నుండి మాదన్ సత్యనారాయణ కవిత కోరుతున్న పాట, సంతోషం చిత్రం నుండి కేకే అండ్ ఉషా పాడిన ఈ పాట.

ఎవర్గ్రీన్ హిట్స్లో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు వరంగల్ కాశీబుగ్గ నుంచి దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, కళా, భూవిక, శివకృష్ణ, దీప్తి, అన్సిని, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ, భవన్ల రాజు, మమత, పవన్ కళ్యాణ్, శ్రావణి, నాగమణి, భూదాన్ పోచంపల్ల నుండి కోరుతున్నారు. వీరంతా కోరుతున్న పాట జులై చిత్రం నుండి అద్నాన్ సమీ పాడిన ఈ పాట.

0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధురగా నాడ మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్.

0: マネジェネレンジェネ。
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఎవర్గ్రీన్ హిట్స్లో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర, దాసరి రవి రాయగిరి నుండి, నిజామాబాద్ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి రవి, రాజు, కళ్యాణి, జిడిమెట్ల నుండి కరీముల్లా, నజీర్, రుహినా కోరుతున్న పాట ఛలో చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి పాడిన ఈ పాట.

మీరు ఇంతవరకు ఎవర్ గ్రీన్ హిట్స్ విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11 గంటలు కావస్తుంది. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. స్వేచ్ఛాయుతమైన పారదర్శక ఎన్నికల నిర్వహణలో మీడియా ప్రజా సంబంధాల అధికారుల పాత్ర కీలకమని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. భారత ఎన్నికల సంఘం న్యూఢిల్లీలో నిర్వహించిన మీడియా కమ్యూనికేషన్ నోడల్ అధికారుల జాతీయ సదస్సులో జ్ఞానేష్ కుమార్ ప్రసంగించారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. తెలంగాణ రక్షణ సమితి ఎన్నే తన రాజకీయ పార్టీ పేరును మార్చుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం కల్వకుంట్ల కవితకు సూచించింది. 2 వారాల గడువులోగా 3 ప్రత్యామ్నాయ పేర్లను సూచించాలని తెలిపింది. లేని పక్షంలో ప్రజల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని పార్టీ దరఖాస్తును మూసివేయడం జరుగుతుందని చెప్పింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన 20 ఏళ్ల ప్రజా జీవితాన్ని భావోద్వేగంగా గుర్తు చేసుకున్నారు. మిడ్జిల్లో రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన రోజు నుంచి ప్రజల హృదయాల్లో రేవంత్ అన్నగా నిలిచిన తన ప్రయాణం తన జీవితంలో ప్రత్యేక అధ్యాయమని పేర్కొన్నారు. ఈ 2 దశాబ్దాల కాలంలో తనకు అండగా నిలిచిన వారందరికీ ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. పర్యాటక ఆతిథ్య రంగ అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలను నీతి ఆయోగ్ ప్రశంసించడం రాష్ట్రానికి గౌరవ కారణమని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇటీవల విడుదల చేసిన నివేదికలో తెలంగాణ పర్యాటక విధానాలను నీతి ఆయోగ్ ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల భారం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు సాగుతున్నామని ఉప ముఖ్యమంత్రి వట్టి విక్రమార్క తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు 2.5 సంవత్సరాల కాలంలో అసలు వడ్డీ కలిపి మొత్తంగా 2 లక్షల కోట్ల రూపాయలు చెల్లించామని వెల్లడించారు. తెలంగాణలో జేబీఎం కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ బస్సులు నేటి నుండి మళ్లీ రోడెక్కాయి. ఈ కంపెనీకి చెందిన కొన్ని బస్సుల్లో బ్యాటరీలు పేలి ప్రమాదాలు సంభవించిన నేపథ్యంలో పూర్తిస్థాయి పరిశీలన కోసం ఆర్టీసీ నిలిపివేసింది. ప్రమాదాలకు గల కారణాలను నిపుణులు విశ్లేషించిన అనంతరం నేటి నుండి తిరిగి ప్రజా రవాణాకు ఆర్టీసీ అనుమతినిచ్చింది. పోలీస్ శాఖలో 5,000 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి అతి త్వరలోనే పోలీస్ శాఖ నుంచి నోటిఫికేషన్ విడుదల కానుంది. మొత్తం 10 విభాగాల్లో కలిసి 5,000 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. అధికంగా సివిల్ విభాగంలో 3,697 పోస్టులు భర్తీ చేయనున్నారు. నేటి నుంచి 2 రోజుల పాటు తెలంగాణలోని పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లు సమయం 11:04 అవుతుంది. మరి కాసేపట్లో గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమం వింటారు.
1: శబ్ద తరంగ

ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. శనివారం అనగానే గుర్తుకొస్తున్నాయిలో డైలాగ్ రైటర్ గురించి తెలుసుకుంటూ ఉంటాం. మరి ఈరోజు ఎవరి గురించో అంటే, సినిమా అంటే హీరో హీరోయిన్ సాంగ్స్ ఫైట్స్ మాత్రమే కాదు, మనసును తాకే ఒక్క డైలాగ్ కూడా. కొన్ని మాటలు మన జీవితాన్ని మార్చేస్తాయి. అలాంటి మాటలకి ప్రాణం పోసిన రచయితలే మన గుర్తుకొస్తున్నాయిలో తెలుసుకుంటూ ఉంటాం ప్రతి శనివారం.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు విత్ మీ ఆర్జే రంజిత్. మాట మనిషిని గెలిపిస్తుంది, మాట మనసును గెలుచుకుంటుంది, మాట చరిత్రను కూడా సృష్టిస్తుంది. మాటలతో మంటలు పుట్టించాలన్నా, భావోద్వేగాలతో కళ్ళు చెమ్మగిల్లాల్సి చేయాలన్నా వారికి వారే సాటి. ఒకరు అన్న అయితే మరొకరు తమ్ముడు. మరి ఇవాళ మన గుర్తుకొస్తున్నాయిలో మాట్లాడుకోబోయేది ఇద్దరు వ్యక్తుల గురించి కాదు, తెలుగు సినిమా రాతను మార్చిన ఒక రచనా శక్తి గురించి. వారెవరో కాదు, నేను గెస్ చేస్తాను అనుకుంటున్నారు కదా, మీరు గెస్ చేస్తారు, నేను డెఫినెట్గా రివీల్ చేస్తాను. ఒకవేళ మీకు కనుక వాళ్ళెవరో తెలిసినట్టయితే మన వాట్సాప్ నెంబర్కి మీ ఆన్సర్ పంపించవచ్చు. స్టే ట్యూన్డ్.

సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

స్టూడియో క్లాక్ లో సమయం 11:17 అవుతుంది. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మరి గుర్తుకొస్తున్నాయిలో ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామంటే వారెవరో కాదు, పరచూరి బ్రదర్స్. మరి ఈ ఆన్సర్ని మనకు కరెక్ట్గా గెస్ట్ చేసి పంపించారు చాలామంది శ్రోతలు. రత్నకుమార్ కుటుంబ సభ్యులు బాచుపల్లి హైదరాబాద్ నుండి, బాపు రమణ పుట్టపాక నుంచి, ఇంకా వెంకటకృష్ణ భువనగిరి నుంచి, మేడ్చల్ డిస్టిక్ నుంచి నరసింహమూర్తి, రేవతి, ఇంకా చాలామంది కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రేణుక గోపరాజు కడప నుండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కరెక్ట్ ఆన్సర్ అంటే మీరు కరెక్ట్గా గెస్ట్ చేశారు. సో పరచూరి బ్రదర్స్ గురించి ఇవాళ్టి గుర్తుకొస్తున్నాయిలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

స్టూడియో క్లాక్లో 11:22:28 అవుతుంది, గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. సో మరి ఇంతకీ ఎవరి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఇవాళ్టి గుర్తుకొస్తున్నాయిలో అంటే పరుచూరి బ్రదర్స్ గురించి. 80s 90s థియేటర్లో ఈ పేర్లు స్క్రీన్ మీద పడితే చాలు, హాల్ మొత్తం ఈలలు చప్పట్లతో మారుమోగేది. హీరో ఇమేజెస్ని ఆకాశానికి తీసుకెళ్లిన మాస్ డైలాగ్స్ వారి కలం నుండే వచ్చాయి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబుల నుండి మొదలు పెడితే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ ఇలా మూడు తరాల స్టార్ హీరోస్కి బ్లాక్ బస్టర్స్ అందించిన ఘనత వారిదే. వందలాది సినిమాలకి వీరందించిన కథలు, డైలాగ్స్ సినీ తెలుగు సినీ చరిత్రలో మైలురాళ్లుగా నిలిచిపోయాయి.

సూపర్ హిట్ నవంబర్ విన్న తర్వాత గుర్తుకొస్తున్నాయిలో మనం ఇవాళ పరుచూరి బ్రదర్స్ గురించి మాట్లాడుతున్నాం కదా. యాక్టర్ శివకృష్ణ పరుచూరి బ్రదర్స్ని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు మొట్టమొదటిగా. ఆ తర్వాత 1982లో ఎన్టీఆర్ గారు వీరిద్దరికీ అఫీషియల్గా అప్పటిదాకా పరుచూరి గోపాలకృష్ణ, పరుచూరి వెంకటేశ్వరరావు ఉన్న వాళ్ళ పేర్లని పరుచూరి బ్రదర్స్ అనే ఒక కామన్ నేమ్ పెట్టేశారు అఫీషియల్గా. ఇంకా ఆయన సొంత బ్యానర్లో అనురాగ దేవత సినిమాలో అవకాశం కూడా ఇప్పించారు. సినిమాల్లో సంభాషణలు రాసే అవకాశాన్ని వాళ్ళు పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. అబ్బా ఏం డైలాగులు అవి అసలు, ఇలాంటి మాటలే ఎక్కడ చూసినా. అంటే ఒక రచయితకి అంతకంటే పెద్ద ప్రశంస ఏముంటుంది చెప్పండి? హీరో పేరు, డైరెక్టర్ పేరు గుర్తుంచుకుంటారు చాలామంది ఏదైనా ఒక సినిమా గొప్పగా ఆడితే, కానీ రచయిత పేరు కూడా ఆడియన్స్ గుర్తుపెట్టుకోవడం అనే అరుదైన గౌరవం పరుచూరి బ్రదర్స్కి మాత్రమే సొంతం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధురగానాడ మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు విత్ మీ ఆర్ చిరంజిత్. స్టూడే క్లాక్లో 11:34:39 అవుతుంది. అలా ఒక్కసారి రచయితలుగా ఇద్దరికి అపారాచూరి బ్రదర్స్కి వచ్చినటువంటి అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగపరచుకున్న తర్వాత ఇంకా వెనక్కి చూసుకోలేదు. ఏ సినిమాకి చూసుకున్న దాదాపు చాలా వరకు సినిమాలకి డైలాగ్స్ కానీ కథలు కానీ టైటిల్ పడాలంటే అక్కడ వాళ్ళ నేమ్ ఉండాల్సిందే. అలా దాదాపుగా 350కి సినిమాలకి పైగా వాళ్ళు సంభాషణలు అందించారు. ఖైదీ, అగ్నిపుత్రుడు, స్టేట్ రౌడీ, సమరసింహారెడ్డి, రాజకుమారుడు, ఠాగూర్, రుద్రమదేవి, ఇలా మచ్చుకు కొన్ని మాత్రమే. అలాంటి సినిమాలు దాదాపుగా 350కి పైగా సినిమాలకి సంభాషణలు అందించారు. మరి అలాంటి సినిమాలకి అందించడమే కాదు, వాళ్ళ మాటలకి వాళ్ళ సంభాషణలకి ఆ సినిమాలు కూడా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్స్ కూడా అందించారు. కేవలం రైటర్స్గానే కాకుండా డైరెక్టర్స్గా యాక్టర్స్గా కూడా అలరించిన పరచూరి బ్రదర్స్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

యాభైకి పైగా సినిమాలకి సంభాషణలు అందించారు. మరి అలాంటి సినిమాలకి అందించడమే కాదు, వాళ్ళ మాటలకి వాళ్ళ సంభాషణలకి ఆ సినిమాలు కూడా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్స్ కూడా అందించారు. కేవలం రైటర్స్గానే కాకుండా డైరెక్టర్స్గా యాక్టర్స్గా కూడా అలరించిన పరచూరి బ్రదర్స్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

సూపర్హిట్ నెంబర్ విన్నాం రాముడు భీముడు సినిమా నుండి. అయితే పరచూరి బ్రదర్స్ గారు డైలాగులు అందించిన సినిమాలు చాలా ఉన్నాయి. అందులో ఒక్కటి గురించి, ఒక సినిమా గురించి మనం మాట్లాడుకుందాం. గ్యాంగ్ లీడర్ అనే సినిమా చిరంజీవి గారి ఏమంటారు కెరియర్లో ఒక సూపర్ హిట్ నెంబర్ అని మన అందరికీ తెలిసిందే కదా. ఆ సినిమాలో డైలాగ్స్ అయితే మామూలుగా ఉండకపోయేది. ఏంటంటే, చేయి చూసావా ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడించేస్తా అనే ఆ మాస్ డైలాగు అసలు జనాలు ఈలలు గోలలేసేవాళ్ళనమాట ఆ టైంలో. సో మెగాస్టార్ చిరంజీవి గారి మాస్ డైలాగులతో అప్పట్లో ప్రేక్షకుల్ని మామూలుగా ఉర్రుతలింగలించలేదు. ఇంకా అదే సినిమాలో రావు గోపాలరావు గారి డైలాగ్ కూడా ఉంటుంది, నీ తస్సరవల పొడ్డు అని చెప్పేసి, ఆ డైలాగ్ కూడా సూపర్ హిట్. అలాగే ఇంకొక డైలాగ్ కూడా ఉంటుంది, ధర్మం అధర్మం అయినప్పుడు కాళ్ళు చేతులు తీస్తానని, అన్నయ్య నీ చేతులకు ఎందుకు మట్టి అంటించుకుంటావు, వాడిని నాకు వదిలే, వాడికి కరెక్ట్ మొగుడిని నేనే అంటూ, ఇలా ప్రతి డైలాగు సూపర్ హిట్ అయిపోయి ఆ సినిమాని బ్లాక్ బస్టర్ చేశాయి. మరి ఇంకా పరుచూరి బ్రదర్స్ గారు అందించిన కథలు కానీ లేకపోతే సంభాషణల గురించి మాట్లాడాలంటే మాత్రం అసలు సమయం అసలు సరిపోదు. సో ప్రస్తుతానికైతే గ్యాంగ్ లీడర్ సినిమా నుండి ఒక సూపర్ హిట్ నెంబర్ మన కోసం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయిలో పరచూరి బ్రదర్స్ గారించి గురించి మాట్లాడుతున్నాం. ఇవాళ వాళ్ళు అందించిన సినిమాలకి కథలు కానివ్వండి, సంభాషణలు కానివ్వండి, ఆ సినిమాలనే బ్లాక్ బాస్టర్గా చేశాయి. మరి వాళ్ళు డైరెక్టర్స్గా యాక్టర్స్గా కూడా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇంకా ఒకరేమో శాంతం, ఇంకొకరేమో రౌద్రం, ఒకరేమో ఆలోచన బాగా చేస్తే మరొకరు ఆవేశంగా ఉంటారు. వెంకటేశ్వరరావు గారి సాహితీ లోతు, గోపాలకృష్ణ గారి గంభీరమైన గొంతు, పవర్ఫుల్ డైలాగ్ డెలివరీ, ఈ కాంబినేషన్ మామూలుగా ఉండేది కాదు. మరి వాళ్ళు నటించినా లేకపోతే వాళ్ళు దర్శకత్వం వహించిన సినిమాల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

కూలి నెంబర్ వన్ సినిమాలు అండి, సూపర్ హిట్ నెంబర్ తర్వాత పరచూరి బ్రదర్స్ గారు డైరెక్టర్స్గా తీసిన సినిమాల గురించి మాట్లాడుకుందాం. 1984లో కాయ్ రాజా కాయ్ అనే తొలి తెలుగు సినిమాతో వాళ్ళు దర్శకత్వం తీయడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత శ్రీ, భలే తమ్ముడు, రేపటి స్వరాజ్యం, ప్రజాస్వామ్యం, మా తెలుగు తల్లి, సర్పయాగం, మరో క్విట్ ఇండియా, సింగన్న ఇలాంటి సినిమాలకి దర్శకత్వం వహించారు. ఇంకా ఇందులో మా తెలుగు తల్లి, రేపటి స్వరాజ్యం అంతలాంటి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్కి కూడా వాళ్ళు తీశారు. ఇంకా యాక్టర్గా కొన్ని సినిమాల్లోనూ నటించారు. 1993లో ఆశయం సినిమాలో నటించిన పరచూరి వెంకటేశ్వరరావు గారికి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా నంది అవార్డు కూడా వచ్చింది.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: పరచూరి బ్రదర్స్ గురించి ఇంతసేపు మనం గుర్తుకొస్తున్నాయిలో మాట్లాడుకున్నాం కదా, అంటే ఒక కలం ఎంత శక్తివంతమో, ఒక మాట ఎంత ప్రభావం చూపగలదో, తెలుగు భాష ఎంత గొప్పదో గుర్తు చేసింది మనకు వాళ్ళ రచనల ద్వారా. అంటే ఇద్దరు అన్నదమ్ములు రాసింది కేవలం డైలాగులు కాదు, తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా రాసిన భావాలు. అంటే వాళ్ళు రాసిన డైలాగ్స్లో అమ్మ ప్రేమ ఉంది, నాన్న గౌరవం ఉంది, స్నేహం ఉంది, దేశభక్తి ఉంది, ధర్మం ఉంది, ముఖ్యంగా మన తెలుగు సంస్కృతికి అద్దం పట్టే విలువలున్నాయి. ఒక మంచి రచయిత సినిమా మాత్రమే విజయవంతం చేయడు, ఒక తరం ఆలోచనల్ని కూడా ప్రభావితం చేస్తారు. మరి ఇది పరచూరి బ్రదర్స్ గురించి మనం తెలుసుకున్న కొన్ని విషయాలు ఇవాళ్టి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 12 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 12:05 అవుతుంది. మరి కాసేపట్లో చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. మరి వాళ్ళ చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో మన మెమొరీ అండ్ కాన్సన్ట్రేషన్ పెంచుకోవడానికి ఎలాంటి అలవాట్లు మనం అలవర్చుకోవాలి, అవి ఎలా మనకు ఉపయోగపడతాయో మాట్లాడుకుందాం. అవి మాట్లాడుకునే ముందు ఈ వండర్ఫుల్ ట్రాక్ మీకోసం.

దేవి సినిమా నుండి ఒక సూపర్ హిట్ నెంబర్ విన్న తర్వాత చైతన్య స్ఫూర్తిలో మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నామంటే, మన ముందున్న పనిని కంప్లీట్ చేయడం ఎంత ఈజీనో అంతే కష్టం కూడా. మన చుట్టూ జరిగే విషయాలు, మన ఆలోచనలు, వీటి నుండి డిస్ట్రాక్ట్ అవ్వకుండా పనిచేయడం చాలా కష్టం, కానీ ఇంపాసిబుల్ అయితే కాదు కదా. ఫోకస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మన బ్రెయిన్ మనకి ఎలా యూస్ అవుతుందో అని ఆలోచించడం మొదలు పెడితే దాని పూర్తి శక్తిని ఎలా ఉపయోగించుకోవచ్చో మనకు అర్థమవుతుంది. సో మన మైండ్ మెమొరీ అండ్ కాన్సన్ట్రేషన్ కనుక మనం పెంచుకున్నామంటే మనం బద్దకించే పోస్ట్ పోన్ చేసే ఎన్నో పనుల్ని చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోతాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. ముందుగా 3 మెయిన్ ప్రాసెసింగ్ ఫంక్షన్స్ ఆఫ్ బ్రెయిన్ గురించి మాట్లాడుకుంటే కనుక, మన బ్రెయిన్ 3 రకాలుగా ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేస్తుందంట. అందులో ఫస్ట్ సెన్సరీ ప్రాసెసింగ్. సెన్సరీ అంటే మన సెన్సెస్ లైక్ కళ్ళు కానీ, ముక్కు, చెవులు, వేటి ద్వారా ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేయడం. ఉదాహరణకి ఒక సినిమా చూసారనుకోండి, మన కళ్ళు స్క్రీన్ మీద ఉండే చూస్తుంది, సౌండ్ ఏమో మన చెవులు ప్రాసెస్ చేస్తాయి. అలాగే మనకిష్టమైన ఫుడ్ ఏదైనా సరే దాని వాసన మనకి బాగా గుర్తుండిపోతుంది. సో ఇలా మన బ్రెయిన్ సెన్సరీ ప్రాసెసింగ్ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకుంటుంది.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
1: గుర్తు చైతన్యస్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. రెండవ ఫంక్షనింగ్ గురించి మాట్లాడుకుంటే షార్ట్ టర్మ్ మెమొరీ, ఇదేంటంటే చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ని కొంత సమయం మాత్రమే గుర్తుంచుకుంటుంది మన మైండ్. ఎట్లా అంటే, మనం పొద్దున్న ఏం తిన్నాం, కాలేజీలో ఫస్ట్ క్లాస్లో ఏం చెప్పారు, ఇలాంటి సింపుల్ అలాగే అంత ఇంపార్టెంట్ కాని ఇన్ఫర్మేషన్ని మన బ్రెయిన్ షార్ట్ టర్మ్ మెమొరీ ద్వారా ప్రాసెస్ చేస్తుంది. మరి తర్వాత లాంగ్ టర్మ్ మెమొరీ గురించి మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 12:30 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు సహకార్ సే సమృద్ధి అనే స్ఫూర్తి ఊతమిస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. పురుషుల క్రికెట్లో భారత్ ఇంగ్లాండ్ మధ్య 2వ T20 అంతర్జాతీయ మ్యాచ్ ఈరోజు మాంచెస్టర్లో జరగనుంది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. 23,000 చదరపు మీటర్ల ప్రాంతంలో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టు ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తుంది. సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు ఆధునిక ప్రయాణ సదుపాయాలతో ఈ టెర్మినల్ను రూపొందించారు. రాజస్థాన్ రాజరిక వారసత్వ ప్రేరణతో ఈ నిర్మాణం చేపట్టారు. జోధ్పూర్ విమానాశ్రయంలో ఈ కొత్త టెర్మినల్ భవన ప్రారంభోత్సవం ఆ ప్రాంతంలో పర్యాటకం, వాణిజ్యం, ఉపాధి కల్పనకు గణనీయంగా దోహదపడుతుంది. విమానయాన రంగానికి ఉతమిస్తూ ప్రాంతీయ అనుసంధానంపై ప్రత్యేకంగా దృష్టి సారించే అత్యాధునిక ఉడాన్ పథకాన్ని కూడా ప్రధానమంత్రి మోదీ ఈరోజు జోధ్పూర్లో ప్రారంభించారు. ఈ పథకం దేశ పౌర విమానయాన రంగంలో ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ దర్శకతను సాకారం చేయడంలో ముఖ్య భూమిక పోషిస్తుంది. వచ్చే 10 ఏళ్లలో 28,840 కోట్ల రూపాయల కేటాయింపుతో ఏవియేషన్ ఆధారిత అభివృద్ధిని వేగవంతం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అలాగే ప్రధానమంత్రి రాజస్థాన్లోని బాల్హోత్రాలో సుమారు 1.06 లక్షల కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. దేశ ఇంధన, పెట్రోకెమికల్ రంగంలో ఒక మైలురాయిగా నిలిచే భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను బల్హోత్రాలోని పచ్ ప్రధా వద్ద మోదీ దేశానికి అంకితం చేస్తారు. అంతర్జాతీయ సహకార దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ నాగరికత సంబంధాలతో ఏర్పడిన సహకార సంఘాలను ప్రోత్సహించడంలో రైతులు, మహిళలు, సూక్ష్మ, చిన్న పరిశ్రమల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించడంలో, సమాజ బలోపేతంలో సమ్మిళిత వృద్ధిని పెంపొందించడంలో సహకారం అనే భావన ఒక శక్తివంతమైన సూత్రంగా నిలుస్తుందని ఉపరాష్ట్రపతి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. స్వాతంత్ర్యం పూర్వకాలం నుండి దేశ నిర్మాణంలో సహకార సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు సహకార సే సమృద్ధి అనే స్ఫూర్తి ఊతమిస్తుందని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. భారతదేశ సంస్కృతి, సమిష్టి కృషి, స్వావలంబనకు సహకారం పునాది అని అమిత్ షా చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ సహకార రంగం గణనీయంగా విస్తరించిందని ఆయన పేర్కొన్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం యుఏపీఏ కింద పాకిస్తాన్లో ఉన్న 23 మంది వ్యక్తులను ఉగ్రవాదులుగా కేంద్ర హోంశాఖ ప్రకటించింది. వీరికి జైష్ ఈ మొహమ్మద్, లష్కర్ ఇతబా ఇతర సంస్థలతో సంబంధాలు ఉన్నాయని తెలిపింది. జమ్మూకాశ్మీర్లో చొరబాటు, నియామకాలు, ఆయుధాల సరఫరా, దాడుల ప్రణాళిక వంటి వివిధ కార్యకలాపాల్లో పాల్గొన్నందుకుగాను వీరిని ఉగ్రవాదులుగా నిర్ధారించారు. యుఏపీఏ సవరణ, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల అధికారాలను విస్తరించడం ద్వారా భారతదేశ ఉగ్రవాద వ్యతిరేక చట్టపరమైన వ్యవస్థ మరింత బలోపేతమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం నుంచి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రుద్రేంద్ర టండన్ ప్రధానమంత్రి పర్యటన వివరాలను వెల్లడించారు. మొదటి విడతగా ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మోదీ ఇండోనేషియాలో పర్యటించి జకార్తాతో పాటు చారిత్రక నగరమైన యోగ్యాకర్తలోని ప్రామ్నన్ ఆలయ సముదాయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత 8 నుంచి 10వ తేదీ వరకు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగే 3వ భారత్ ఆస్ట్రేలియా వార్షిక సదస్సులో పాల్గొంటారు. చివరిగా జూలై 10-11వ తేదీలో న్యూజిలాండ్లో పర్యటిస్తారు. స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. స్వామి వివేకానంద గొప్ప దేశభక్తుడని, తత్వవేత్త అని, ఆధ్యాత్మిక దార్శనికుడని సామాజిక మాధ్యమ పోస్టులో రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఆత్మవిశ్వాసం, చైతన్యం, ఆధ్యాత్మికతతో కూడిన వివేకానందుని ఆలోచనలు దేశ ప్రయాణానికి మార్గదర్శకంగా నిలుస్తాయని ఉపరాష్ట్రపతి అన్నారు. వివేకానందుని ఆదర్శ విలువలు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో, నిబద్ధతతో దేశ నిర్మాణానికి తోడ్పడాలనే స్ఫూర్తినిస్తాయని ఆయన పేర్కొన్నారు. భారతదేశ సంస్కృతి, ఆధ్యాత్మికత, జాతీయ చైతన్యానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడంలో వివేకానందుడు చేసిన కృషి సాటిలేనిది.

అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వివేకానందుని మేధస్సు, స్ఫూర్తిదాయకమైన ఆలోచనలు లక్షలాది మంది యువతకు మార్గదర్శకంగా నిలిచి ప్రేరణ అందిస్తాయని మోదీ చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భారత ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు మధ్యప్రదేశ్లో పర్యటిస్తారు. కాగా ప్రధాన ఎన్నికల అధికారిగా జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మొదటిసారిగా ఈ రాష్ట్రాన్ని సందర్శించనున్నారు. ఈ పర్యటనలో

అధికారి జ్ఞానేష్ కుమార్ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు మధ్యప్రదేశ్లో పర్యటిస్తారు. కాగా ప్రధాన ఎన్నికల అధికారిగా జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మొదటిసారిగా ఈ రాష్ట్రాన్ని సందర్శించనున్నారు. ఈ పర్యటనలో ప్రధాన ఎన్నికల అధికారి ఇండోర్ చేరుకుని అక్కడ బూత్ స్థాయి అధికారుల సదస్సుకు హాజరవుతారు. ఇండోర్, ఉజ్జయిన్, దీవస్, ధార్, కాండువా జిల్లాల నుండి దాదాపు 1500 మంది బూత్ స్థాయి అధికారులతో ఆయన నేరుగా సంభాషిస్తారు. వెనిజులాలో భూకంప బాధితులకు సకాలంలో మద్దతు సహాయం అందించినందుకు గాను భారత ప్రభుత్వానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వెనిజులా విదేశాంగ మంత్రి ఇవాన్ గిల్ కృతజ్ఞతలు తెలియజేశారు. భూకంపం వల్ల ప్రభావితమైన వారికి చికిత్స అందించేందుకు ఆపరేషన్ అమిస్తాద్లో భాగంగా ఏర్పాటు చేసిన భారత సైనిక క్షేత్రస్థాయి ఆసుపత్రిని గిల్ ఈరోజు సందర్శించారు. ఈ ఆసుపత్రి వెనిజులా ప్రజలకు నిరంతరాయంగా ఉచిత వైద్య సేవలను అందిస్తోంది. ఈ సందర్భంగా వెనిజులా విదేశాంగ మంత్రి మాట్లాడుతూ, ఈ క్షేత్రస్థాయి ఆసుపత్రిలో ప్రతిరోజు 400 మందికి పైగా రోగులకు చికిత్స అందుతుందని పేర్కొన్నారు. కాగా గత నెల జూన్ 24వ తేదీన 7.2, 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపం సమయంలో వెనిజులా ప్రజలకు అండగా నిలిచేందుకు భారత్ ఆపరేషన్ అమిత్సాద్ను చేపట్టింది. ఓటర్ల జాబితాకు సంబంధించిన ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు పూర్తి వివరాలతో కూడిన తమ ఎన్యూమరేషన్ ఫామ్ను సమర్పించారు. ఢిల్లీలో జరుగుతున్న ఓటర్ల జాబితా ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఉపరాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ గణన ప్రక్రియకు ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి, జిల్లా ఎన్నికల అధికారి, ఎన్నికల నమోదు అధికారి, బూత్ స్థాయి అధికారి సహకరించారని సోషల్ మీడియా వేదికగా ఉపరాష్ట్రపతి తెలియజేశారు. జలశక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా 7వ జాతీయ జల పురస్కారాలను ప్రారంభించింది. జల సమృద్ది భారతాన్ని ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడంలో దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, జిల్లాలు, వ్యక్తులు, సంస్థలు చేసిన విశేష కృషిని గుర్తించి ప్రోత్సహించేందుకు ఈ పురస్కారాలను ప్రవేశపెట్టినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దరఖాస్తులన్నింటినీ www.awards.gov.in అనే ఆన్లైన్ రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా సమర్పించవచ్చు. పెరూ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన కైకో ఫుజిమొరాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. భారత్ పెరూతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉందని, వివిధ రంగాల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని సోషల్ మీడియా వేదికగా మోదీ పేర్కొన్నారు. భారత్ పెరూ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఆ దేశ అధ్యక్షుడితో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. పురుషుల క్రికెట్లో భారత్, ఇంగ్లాండ్ మధ్య 2వ T20 అంతర్జాతీయ మ్యాచ్ ఈరోజు మాంచెస్టర్లో జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. 5 మ్యాచ్ల సిరీస్లో తొలి మ్యాచ్ చెస్టర్ లీ స్ట్రీట్లో వర్షం కారణంగా రద్దయింది. 3వ మ్యాచ్ జూలై 7వ తేదీన నాటింగ్హామ్లో జరుగుతుంది. దేశంలోని పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. ఈరోజు గుజరాత్, కొంకన్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2 రోజుల్లో తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్, కోస్తా కర్ణాటక, తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఫీఫా ప్రపంచకప్లో అమెరికాలోని కాన్సస్ సిటీ స్టేడియంలో జరిగిన రౌండ్ ఆఫ్ 32 ఫైనల్ మ్యాచ్లో కొలంబియా గానాను 1-0 తేడాతో ఓడించి తదుపరి రౌండ్కు చేరుకుంది. ఆట 14వ నిమిషంలో జాన్ అరియస్ గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. రౌండ్ ఆఫ్ 16లో కొలంబియా స్విట్జర్లాండ్తో తలపడనుంది. అంతకుముందు అమెరికాలోని అర్లింగ్టన్లో జరిగిన పెనాల్టీ షూటౌట్లో ఈజిప్ట్ ఆస్ట్రేలియాను 2-2 తేడాతో ఓడించి 16వ రౌండ్కు చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు సహకారసే సమృద్ది అనే స్ఫూర్తి ఊతమిస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. పురుషుల క్రికెట్లో భారత్, ఇంగ్లాండ్ మధ్య 2వ T20 అంతర్జాతీయ మ్యాచ్ ఈరోజు మాంచెస్టర్లో జరగనుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.

0: ఆస్తి. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మరి వాళ్ళ చైతన్య స్ఫూర్తిలో మెమొరీ అండ్ కాన్సన్ట్రేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇందాక షార్ట్ టర్మ్ మెమొరీ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఈ ప్రాసెసింగ్ సిస్టమ్ ద్వారానే మన బ్రెయిన్ ఇన్ఫర్మేషన్ని ఎక్కువ కాలం మనకి గుర్తుండేలా చేస్తుంది. అంటే మనం ఎక్స్పీరియన్స్ చేసిన విషయాలు, నేర్చుకున్న విషయాలు, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా తెలుసుకున్న నేర్చుకున్న విషయాలు, ఇలా అన్నీ కూడా మన లాంగ్ టర్మ్ మెమొరీలో ఉంటాయన్నమాట. మన చిన్ననాటి జ్ఞాపకాలు ఇప్పటికీ ఫ్రెష్గా గుర్తొస్తున్నాయన్నా, మీరు ఇప్పటికీ కూడా సైకిల్ కరెక్ట్గా తొక్కగలుగుతున్నారన్నా, చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ మైండ్తోనే చేస్తున్నారన్నా, ఇది మన లాంగ్ టర్మ్ మెమొరీ వల్లే సాధ్యపడుతుంది. అలాగే లాంగ్ టర్మ్ మెమొరీలో ఎమోషనల్ కనెక్షన్స్ కూడా ఉంటాయి. లైక్ ఇప్పుడు మనల్ని ఎవరైనా అవమానించినా, ఎవరైనా తిట్టినా, లేక ఎమోషన్స్ ఓల్డ్ మెమొరీని మనకి ఒకసారి గుర్తు చేస్తాయి. సో ఈ మూడు రకాలుగా మన బ్రెయిన్ ఇన్ఫర్మేషన్ని ప్రాసెసింగ్ చేస్తుందన్నమాట. మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 12:40:30.
1: మ్యూజిక్

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: స్టూడియో క్లాక్లో సమయం 12:47 అవుతుంది. చైతన్య స్ఫూర్తి వింటున్నాం. అయితే ఇప్పుడు ఒక 3 హ్యాబిట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ 3 హ్యాబిట్స్ బ్రెయిన్ ప్రాసెసింగ్ ఫంక్షన్స్ని ట్రిగ్గర్ చేసి మన మెమొరీని, మన కాన్సన్ట్రేషన్ని పెంచుతుందంట. అందులో ఫస్ట్, రోజు ఏదో ఒకటి ఎంతో కొంత చదవడం. మనం రోజు చదివే కొన్ని వర్డ్స్ మన మైండ్ని ఇంప్రూవ్ చేస్తాయి. ఏదైనా చదువుతున్నప్పుడు మన బ్రెయిన్ కంప్లీట్ యాక్షన్లో ఉంటుంది. ఇంకా మన బ్రెయిన్లో ఉన్న స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి. ఇలా ప్రతిరోజు చదవడం అనేది మన మెమొరీ అండ్ కాన్సన్ట్రేషన్ని స్లోగా అండ్ స్ట్రాంగ్గా పెంచుతుందన్నమాట.

0: కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
5: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. ఎక్సర్సైజ్ అనేది మన శరీరానికి చాలా మంచిది, అందులో ఏ డౌట్ లేదు. కానీ డైలీ ఎక్సర్సైజ్ అనేది మన మైండ్కి కూడా చాలా మంచిది. రోజు వర్కౌట్ చేయడం వల్ల మన బ్రెయిన్ పోర్షన్ కొత్త బ్లడ్ వెసల్స్ ఫామ్ అవుతాయి. ఈ బ్లడ్ వెసల్స్ వల్ల మన బ్రెయిన్ హెల్త్ కూడా బాగుంటుంది. ఎన్నో స్టడీస్ ఏం చెప్తున్నాయంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసే వాళ్లలో ఆలోచన

0: గుర్తుంచుకునే ఎబిలిటీని కంట్రోల్ చేసే బ్రెయిన్ రీజియన్స్ కూడా బాగా యాక్ట్గా ఉంటాయంట. సో రోజు ఎక్సర్సైజ్ చేస్తే మన బ్రెయిన్కి చాలా మంచిది, అండ్ మన మెమొరీ కాన్సన్ట్రేషన్కి ఇది చాలా బాగా పనిచేస్తుంది కూడా.
1: Thank you.

లక్ష్మీ సినిమా నుండి సూపర్ హిట్ నెంబర్ విన్నాం. చైతన్య స్ఫూర్తిలో మెమొరీ అండ్ కాన్సన్ట్రేషన్ని ఎలా పెంచుకోవాలనే విషయాల్ని మాట్లాడుకుంటున్నాం కదా. అయితే మనం మన ఐడియాస్ని రాసుకోవాలి. అసలు ఐడియాస్ అనేవి లేకపోతే మన లైఫ్ చాలా బోరింగ్గా ఉంటుందంట. అలాగే కొంతమంది ఐడియాస్ని ఎవరితోనూ పంచుకోరు, షేర్ చేసుకోరు కూడా, ఎందుకంటే వాళ్ళ ఐడియాస్ని కాపీ కొట్టి ఎవరైనా యూజ్ చేసుకుంటారని. ఐడియాస్ని అకంప్లిష్ చేయాలంటే చాలా కష్టపడాలి. ఒక ఐడియా

ఎగ్జిక్యూట్ చేయాలంటే మాటలు కాదు. సో అలాంటివి పట్టించుకోకుండా మనకు వచ్చిన ఐడియాస్ని ఒక చోట రాసుకోండి. అది ఎంత చిన్నదైనా పర్వాలేదు, రాయండి. ఇలా చేసినప్పుడే మన మైండ్కి ఒక హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఇన్స్పిరేషన్ వస్తుందంట. అలా ఐడియాస్ కొన్ని రాస్తే మన బ్రెయిన్కి ఒక ఎనర్జీ వస్తుంది, మనం గోల్స్ మీద ఫోకస్ కూడా చేయగలుగుతాం.

ప్రతిరోజు డెవలప్ చేయాలన్నా కొత్త విషయాలు నేర్చుకోవడం చాలా ముఖ్యం. కానీ చాలామంది ఇది చేయరు, ఎందుకంటే వాళ్ళు చేస్తున్న పని వాళ్ళకి తెలిసిన విషయాలు చాలనుకుంటారు. కొత్తగా ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదనే కంఫర్ట్ జోన్లో ఉండిపోతారు. సో మన మైండ్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావాల్సిందే. ప్రతిరోజు ఏదైనా కొత్త ఛాలెంజ్ తీసుకొని మన మైండ్ని, అంటే మన మైండ్ యొక్క ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీని పెంచుతుంది అది.

చైతన్య స్ఫూర్తి వింటున్నారు స్టూడియో క్లాక్లో. 1:53 అవుతుంది. అయితే నెక్స్ట్ మన మైండ్ని కంఫర్ట్ జోన్ నుండి బయటకు తీసుకురావాలి, మన మైండ్ని మంచి యాక్షన్స్లో ఉంచాలంట. అలా ఉంచాలన్నా దాన్ని

అయితే ఎలా అయితే ఒక వజ్రాన్ని సానబెట్టి దానికి ఆ షైన్ అండ్ లుక్ని ఇస్తారో, అలాగే మన మైండ్ని కూడా రోజు రోజు ఉపయోగించి దానికి ట్రైనింగ్ ఇచ్చి మన బ్రెయిన్ని కూడా ఒక వజ్రంలా తయారు చేసుకోవచ్చు. మన ఫోకస్ పెంచుకోవాలన్నా, చేస్తున్న పని మీద అటెన్షన్ పెరగాలన్నా కొత్త కొత్త అలవాట్లు ఫామ్ చేసుకోవాలి, వాటిని పాటించాలి. ఇది ఇవాల్టి చైతన్య స్ఫూర్తిలో. మైండ్ అలాగే మెమొరీ కాన్సన్ట్రేషన్ని పెంచుకోవడానికి తీసుకోవాల్సిన ఏమంటారు పద్ధతులు, వాటి గురించి మాట్లాడుకున్నాం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 1:10 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన 20 ఏళ్ల ప్రజా జీవితాన్ని గుర్తు చేసుకుంటూ ప్రజల ఆశీస్సులతో సేవా ప్రస్థానాన్ని కొనసాగిస్తానని అన్నారు. పర్యాటక ఆతిథ్య రంగంలో

0: తెలంగాణ అమలు జరుపుతున్న సంస్కరణను నీతి ఆయోగ్ ప్రశంసించడం పట్ల పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. పోలీస్ శాఖలో 20,000 ఖాళీలకుగాను 5,000 పోస్టులకే అనుమతి ఇవ్వడం పట్ల బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలటి మహేశ్వర్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈవేళ నుంచి 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్లో పర్యటిస్తున్నారు. 2006లో మిడ్జిల్ ZPTCగా తొలి విజయం సాధించిన రేవంత్ రెడ్డి అనంతరం MLC, MLA, MPగా ఎన్నికై 2023లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మిడ్జిల్ పర్యటనలో భాగంగా ఊర్కొండపేటలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. తొలి రాజకీయ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశంలో పాల్గొంటారు. మిడ్జిల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, స్థానిక నాయకుడు ద్యాపా గోపాల్ రెడ్డి విగ్రహాలను ఆవిష్కరిస్తారు. స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తన రాజకీయ ఎదుగుదలకు సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన 20 ఏళ్ల ప్రజా జీవితాన్ని గుర్తు చేసుకున్నారు. మిడ్జిల్లో రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన రోజు నుంచి ప్రజల హృదయాల్లో రేవంత్ అన్నగా నిలిచిన ఈ ప్రయాణం తన జీవితంలో ప్రత్యేక ఛాయమని పేర్కొన్నారు. ఈ 2 దశాబ్దాల కాలంలో ప్రతి పోరాటంలో తనకండగా నిలిచిన ప్రజలు, మిత్రులు, శ్రేయోభిలాషులు, పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదే స్ఫూర్తితో ప్రజాసేవను మరింత విస్తరించేందుకు కృషి చేస్తానన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో శ్రామికుడిగా, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే సేవకుడిగా మరింత బాధ్యతతో పనిచేస్తానని, ప్రజల హృదయాల్లో రేవంత్ అన్నగా తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటానని ఆయన స్పష్టం చేశారు. పర్యాటక ఆతిథ్య రంగ అభివృద్దిలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలను నీతి ఆయోగ్ ప్రశంసించడం రాష్ట్రానికి గౌరవకారణమని పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇటీవల విడుదల చేసిన పర్యాటక ఆతిథ్య రంగాల వృద్ధికి అవకాశాల విస్తరణ అనే నివేదికలో తెలంగాణ పర్యాటక విధానాలను నీతి ఆయోగ్ ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు మంత్రి ఒక ప్రకటనలో తెలియజేశారు. తెలంగాణ పర్యాటక విధానం 2025-2030కి దేశీయ అంతర్జాతీయ పెట్టుబడిదారుల నుంచి మంచి స్పందన లభిస్తుందని మంత్రి చెప్పారు. ప్రపంచస్థాయి పర్యాటక మౌలిక వసతులతో తెలంగాణను దేశంలోనే అగ్రగామి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కృష్ణారావు చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం పనులకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆదేశ్ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆదేశ్ శ్రీనివాస్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
1: ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించిన విద్యా శాఖలు పేరు మార్పు తీసుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యా శాఖను కూడా తన దగ్గర పెట్టుకొని సమూహంలో మార్పులు చేస్తూ పేదలందరికీ కూడా కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి విద్యను అందిబల్లించబడి లక్ష్యంతో అనేకమైనటువంటి నూతన నరుడికి శ్రీకారం చుడుతున్నారు మీరు చూశారు.
0: స్వాతంత్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి ఉప ముఖ్యమంత్రి పట్టు విక్రమార్క, మంత్రి వాకిటి శ్రీహరి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఆశయాలను స్మరించుకుంటూ వారి త్యాగస్ఫూర్తి భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని క్షత్రియ సేవా సమితి బహుకరించిన అంబులెన్స్ను మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ అధికారులకు అందజేశారు. భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిన్న న్యూఢిల్లీలో జరిగిన మీడియా కమ్యూనికేషన్ నోడల్ అధికారుల జాతీయ సదస్సులో తెలంగాణ సమాచార పౌర సంబంధాల శాఖకు చెందిన జిల్లా ప్రజా సంబంధాలు, మీడియా, సోషల్ మీడియా నోడల్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ స్వేచ్ఛాయుతమైన, పారదర్శకమైన ఎన్నికల నిర్వహణలో మీడియా, ప్రజా సంబంధాల అధికారుల పాత్ర కీలకమన్నారు. ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ప్రక్రియలో తప్పుడు ప్రచారాన్ని సమర్థంగా ఎదుర్కొంటూ అధికారిక సమాచారాన్ని ప్రజలకు వేగంగా చేరవేయాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో డిజిటల్ సాంకేతికత వినియోగం, సోషల్ మీడియా సవాళ్లు, పెయిడ్ న్యూస్ నియంత్రణ, ఓటర్ సేవలను ఒకే వేదికపై అందిస్తున్న ECI నెట్ వినియోగంపై అధికారులకు అవగాహన కల్పించారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కుమరయ్య వర్ధంతి సందర్భంగా రవీంద్ర భారతిలో BC సంక్షేమ

0: శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు. దొడ్డి కుమరయ్య ఆశయాలైన సమానత్వం, సామాజిక న్యాయం, ఆత్మగౌరవాన్ని భావితరాలకు చేర్చడం అందరి బాధ్యత అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని ప్రభాకర్ చెప్పారు. విద్య సామాజిక వర్గాల అభివృద్ధికి ప్రధాన మార్గమని, ఉన్నత విద్యతోనే అన్ని రంగాల్లో పురోగతి సాధ్యమని కూడా మంత్రి పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కోనేరుపల్లి గ్రామం ప్లాస్టిక్ రహిత గ్రామంగా అధికారులు ప్రకటించారు. ప్లాస్టిక్ నిషేధంపై ముందుగా ప్రజలకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వేస్ట్పై గ్రామ పంచాయతీ ముందు ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి గీత మాట్లాడుతూ, గ్రామంలో సింగిల్ యూస్ ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించాలని నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
1: పదండి మండలంలోని కోనేరుపల్లి గ్రామ పంచాయతీలో ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దడం కోసము గ్రామంలో ఒక శపథం చేయడం జరిగింది. ఏంటంటే ఈ రోజు నుండి ఎవ్వరం కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని ఎట్టి పరిస్థితుల్లో వాడమని ఒక చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి గ్రామ సర్పంచ్ గారికి అధికారులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ,
0: తెలంగాణ పోలీస్ శాఖలో సుమారు 20,000 ఖాళీలుండగా ప్రభుత్వం కేవలం 5,000 పోస్టులను మాత్రమే భర్తీ చేయడానికి అనుమతించడం సహేతుకమైన చర్య కాబోదని బీజేపీ శాసనసభాపక్ష నేత ఎల్లేటి మహేశ్వరరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతను మోసం చేస్తోందని ఎక్స్ వేదికగా విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 7 2,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు పోస్టుల సంఖ్యను పరిమితి చేయడం సరి కాదన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న పోలీసు ఉద్యోగార్థుల పోరాటాలకు బీజేపీ మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు. సంగారెడ్డిలోని సర్ సివి రామన్ సైన్స్ మ్యూజియంను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సైన్స్ ప్రయోగశాలలను సమర్థవంతంగా వినియోగించి విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పరిసరాల్లో లభ్యమయ్యే వస్తువులను ఉపయోగించి నిజ జీవితానికి అనుసంధానించే విధంగా బోధన చేపట్టాలని కూడా ఆయన చెప్పారు. ములుగు జిల్లా ఏటూరు నగర మండలం చిన్నబోయినపల్లి గ్రామంలో ప్రైవేట్ పాఠశాలలు, వాటి వాహనాలకు గ్రామస్తులు నో ఎంట్రీ విధించారు. సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లలను చేర్పించడంతో విద్యార్థుల సంఖ్య 13 నుంచి 126 పెరిగింది. ఈ సందర్భంగా డీఈఓ సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ, ఇది ప్రభుత్వ విద్య బలోపేతానికి శుభ పరిణామమని అన్నారు.
2: అడ్మిషన్స్ పెరగడంలో ముఖ్య కారణము ఆ విలేజర్స్ అందరూ ప్రైవేట్ పాఠశాలకు పంపించామని ఒక గ్రామ సభలో నిర్ధారించుకొని తమ పిల్లల్ని అందరినీ ఆ స్కూల్లో చేర్పించడం జరిగింది. పిల్లలకు సరిపడా టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ కూడా ఆల్రెడీ స్కూల్ పాయింట్ కి చేర్చడం జరిగింది. ప్రైవేట్ స్కూల్ అని కాదని గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు జాయిన్ అవ్వడం ఇది ఒక శుభ పరిణామం. ఇలాగే కొనసాగితే మన గవర్నమెంట్ స్కూళ్లలో నో అడ్మిషన్ బోర్డు పెట్టే పరిస్థితి వస్తుంది.
0: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఈవేళ నుంచి 3 రోజుల పాటు తెలంగాణలోని పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఈ అల్పపీడనం రాబోయే 2 రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఉమ్మడి, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు కెరమెరి మండలంలోని 11 గ్రామాల్లో సర్ ప్రక్రియపై నెలకొన్న సందిగ్ధత తొలగించే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. ఆసిఫాబాద్ ఆర్డీఓ లోకేశ్వరరావు స్థానిక తహసీల్దార్తో కలిసి పరండోలి, ముఖదంగూడ గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి ఎస్ఐఆర్ ఫోరాలు పంపిణీ చేశారు. విధి నిర్వహణలో ఉండగా మరణించిన ప్రభుత్వోద్యోగుల కుటుంబాలకు అండగా ఉంటామని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రెవెన్యూ శాఖలో కారుణ్య నియామకాల కింద ఎంపికైన పలువురు అభ్యర్థులకు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్తో కలిసి నియామక పత్రాలను నిన్న సాయంత్రం అందజేశారు. విశేషాలు మరొకసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన 20 ప్రజా జీవితాన్ని గుర్తు చేసుకుంటూ ప్రజల ఆశీస్సులతో సేవా ప్రస్థానాన్ని కొనసాగిస్తానన్నారు. పర్యాటక ఆతిథ్య రంగంలో తెలంగాణ అమలు జరుపుతున్న సంస్కరణలను నీతి ఆయోగ్ ప్రశంసించడం పట్ల పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. పోలీస్ శాఖలో 20,000 ఖాళీలకు 5,000 పోస్టులకి అనుమతి ఇవ్వడం పట్ల బీజేపీ శాసనసభాపక్ష నేత ఎల్లేటి మహేశ్వరరెడ్డి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఈవేళ నుంచి 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోక్లాక్లో సమయం 1:20:40 మరి కాసేపట్లో షో టైం కార్యక్రమం వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్లో సమయం 1 గంట దాటి 21 నిమిషాలు దాటుతుంది. మరి మనందరికీ తెలుసు, షో టైం కార్యక్రమంలో సినిమాలకి జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ టకటక పంపించేస్తారు. మరి ఇంతకీ వాళ్ళకి మొదటి ప్రశ్న ఏంటంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 6 నుండి ఎన్ని దేశాల పర్యటనకు వెళ్తున్నారు, ఆ దేశాల పేర్లేంటి? ప్రశ్న మరొకసారి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 6 నుండి ఎన్ని దేశాల పర్యటనకు వెళ్తున్నారు, ఆ దేశాల పేర్లేంటి? మీకు తెలిసినట్టయితే మీ ఆన్సర్ టైప్ చేసి, మీ ఊరు పేరు టైప్ చేసి 0402324085 నెంబర్కి వాట్సాప్ పంపించండి.

సూపర్ హిట్ నెంబర్ విన్నాం కదా, ఆర్యా 2 సినిమా అండి. మరి తరువాత మనం అడిగిన మొదటి ప్రశ్న ఇవాళ షో టైంలో ఏంటంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జూలై 6 నుండి ఎన్ని దేశాల పర్యటనకు వెళ్తున్నారు, ఆ దేశాల పేర్లు ఏంటి అని. చాలామంది ఆన్సర్స్, కరెక్ట్ ఆన్సర్స్ పంపిస్తున్నారు. మరి ఇప్పటికీ మీరు ఇంకా ఈ ప్రశ్న ఇప్పుడే విన్నట్టయితే, ఈ ప్రశ్నకి సమాధానం మీకు తెలిసినట్టయితే, మీరు చేయాల్సిందల్లా మీ ఆన్సర్ని రాసి పంపి, అదే మీ ఊరు పేరు టైప్ చేసి 0402324085 నెంబర్కి వాట్సాప్ చేసి పంపండి. ఈ సాంగ్ తర్వాత నేను డెఫినెట్గా ఆ ఆన్సర్ ఏంటో, కరెక్ట్ ఆన్సర్ పంపిన వాళ్ళ నేమ్స్ని కూడా రివీల్ చేస్తాను.

బృందావనం నుంచి ఒక సూపర్ హిట్ నెంబర్ విన్న తర్వాత షో టైంలో మనం అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 6 నుండి ఎన్ని దేశాల పర్యటనకు వెళ్తున్నారు, అలాగే ఆ దేశాల పేర్లు ఏంటి అన్న ప్రశ్నకి సమాధానాలు కరెక్ట్గా పంపించిన వాళ్ళ నేమ్స్ ఇప్పుడు చదువుతాను నేను. సేర్ల వెంకటేష్, సుగుణ రాంప్రసాద్, రామ్చరణ్ గజ్వేల్ నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా బాలకృష్ణ నర్సంపేట నుండి ఇంకా ఇదే ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ బ్రూస్లీ సూరారం కాలనీ. ఇంకా మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజులి వెంకటేష్, శ్యామల. ఇంక ఇదే ఆన్సర్ పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ నంద్యాల డిస్టిక్ నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బాలాజీ, సావిత్రి, కుబేర్ నిర్మల్ జిల్లా నుండి. ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి దస్తగిరి సంధ్య కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బలరాం, సరోజా విద్య, సెంటర్ పాయింట్ బోయిన్పల్లి నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కీసర మండల్, గోధుమకుట్ట గ్రామం నుండి బండి కృష్ణ, మల్లేష్, విజయలక్ష్మి, కళ్యాణి, భవాని, సుప్రియ, కృష్ణకాంత్, సాయి, చిరణ్ వీళ్ళంతా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే, మూడు దేశాలు, అలాగే దేశాల పేర్లు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. థ్యాంక్ యూ సో మచ్ కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ. మరి తర్వాత ఇంకొక ప్రశ్న కూడా రెడీగా ఉంది మీ అందరి కోసం. ఏంటంటే, లాస్ ఏంజల్స్ అనే ఈ నగరం, ఈ సిటీ మనందరికీ తెలుసు అమెరికాలో ఉంటుందని. మరి ఆ సిటీ ఏ పరిశ్రమకి ప్రసిద్ధి చెందింది, ఆ సిటీ దేనికి ఫేమస్? ఈ ప్రశ్నకి ఆన్సర్ మీకు తెలిసినట్టయితే తెలుసుగా మీ ఆన్సర్ టైప్ చేసి, మీ ఊరు పేరు టైప్ చేసి 0402324085 నెంబర్కి వాట్సాప్ పంపించండి. ఈలోగా ఈ సూపర్ హిట్ నెంబర్ మనందరి కోసం.

సూపర్ హిట్ నెంబర్ విన్నాం ఏ సినిమా నుండి, కాంచన సినిమా నుండి విన్న తర్వాత నెక్స్ట్ మనం అడిగిన ప్రశ్నకి సమాధానం కరెక్ట్గా వచ్చిందా లేదా చూద్దామా? లేదంటే ఇప్పుడు కనుక మీరు ఈ ప్రశ్న విన్నట్టయితే, లాస్ ఏంజల్స్ అనే సిటీ గురించి మీరు వినే ఉంటారు అమెరికాలో, మరి ఆ సిటీ దేనికి స్పెషల్, దేనికి ఫేమస్ అని అడిగిన ప్రశ్నకి మీ కనుక సమాధానం తెలిసినట్టయితే మీ ఆన్సర్ టైప్ చేసి, మీ ఊరు పేరు టైప్ చేసి 04023240852 నెంబర్కి వాట్సాప్ పంపించండి. ఇప్పుడైతే ఈ సూపర్ హిట్ నెంబర్ మనందరి కోసం, ఎందుకంటే ప్రేమంటా సినిమా నుండి.

సూపర్ హిట్ టెనెట్ సిక్ ట్రాక్ విన్నాం, ఎందుకంటే ప్రేమ అంట సినిమా నుండి. మరి మనం అడిగిన ప్రశ్నకి లాస్ ఏంజిల్స్ అంటే దేనికి ఫేమస్ స్పెషల్ అని అడిగిన ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ పంపించారు వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుండి ఊర్మిళ సతీష్. ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా చింత శ్రీనివాస్ షాపల్లి నుండి, పైడిపాటి నాగభూషణ్.

రావు నాగ్పూర్ మహారాష్ట్ర నుండి, పాషా వరంగల్ నుంచి, కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుండి, సంతోష్ కుమార్ ఫ్రమ్ యాప్రాల్, ఇంకా ఆర్మూర్ నుండి ప్రేమనాథ్ కళావతి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అప్పలరాజు పెడన నుండి డాక్టర్ కృష్ణస్వామి హైదరాబాద్, జయలక్ష్మి ఖైరతాబాద్, ఇంకా కే గంగారెడ్డి ఆదిలాబాద్ నుంచి కూడా మెసేజ్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఇంకా గణేష్ వేదవతి నిజాంపేట నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్, పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల డిస్టిక్ నుండి, మంచిర్యాల నుండి చంద్రమౌళి పద్మారాణి, ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు జక్రాన్పల్లి నుంచి అరుణ రాజేందర్ ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సో మరి ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వినోదానికి అంటే సినిమాలకి ముఖ్యంగా అది లాస్ ఏంజెల్స్ ఫేమస్ అన్నమాట. రైట్, మరి స్టూడియో క్లాక్లో 1:47 అవుతుంది. మరి ఇంకొక సినిమాలకు సంబంధించిన ప్రశ్న అయితే మన లిజనర్స్ ఈజీగా కనిపెట్టిస్తారు. మరి ఇంతకీ ఆ సినిమాలకు సంబంధించిన ప్రశ్న నేను అడుగుతాను లేదా వినిపిస్తాను, చూద్దాం. ఇప్పుడు నేను ఇప్పుడు వినిపించే ఈ ఆడియో క్లిప్ ఏ సినిమా లేదో మీకు తెలిసినట్టయితే మీ ఆన్సర్ మీ ఊరు పేరు టైప్ చేసి 0402324 0852 నెంబర్కి పంపించండి. మరి ఇంతకీ ఆ క్లిప్ ఏందో వినేద్దామా?

గుర్తొచ్చిందా? చాలామంది కరెక్ట్ ఆన్సర్స్ ఇప్పుడే టైప్ చేస్తున్నట్టున్నారు. డెఫినెట్గా మీ పేరుని రివీల్ చేస్తాను ఈ పాట తర్వాత. మరి ఇంతకీ ఈ మీరు విన్న ఈ ఆడియో క్లిప్ ఏ సినిమాలోదు, ఆ సినిమా పేరు మీకు తెలిసినట్టయితే టైప్ చేసి, మీ ఊరు పేరు టైప్ చేసి 04023240852 నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈలోగా బ్యాక్ బెంచ్ స్టూడెంట్ సినిమా నుండి దినకర్ ప్రణవి సునీల్ కశ్యప్ పాడిన తెలిసి తెలిసి అనే ఈ సూపర్ హిట్ నెంబర్ విందాం. స్టేడియం

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధురగా నాడ మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగాహెట్స్.

マヌケなレンジェル。స్టూడియో క్లాక్లో 154 దాటి టైం ముందుకు వెళ్తోంది. మన షో టైంలో మనం అడిగిన ప్రశ్న ఏంటంటే ఇది,

ఎంత సూపర్గా ఉంది కదా, మరి ఇది ఏ సినిమాలోది అని అడిగిన ప్రశ్నకి కరెక్ట్గా ఆన్సర్ పంపించారు లిల్లీ ఫ్రమ్ సీతాఫల్ మండి. ఇంకా వీరితో పాటు పీపీ రావు, కేవీ రావు ఖైరతాబాద్ నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనిత ఫ్రమ్ సీతాపల్ మండి, గంగు మహేందర్ నాగలక్ష్మి ఇల్లంతకుంట మండల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ మహబూబ్ నగర్ డిస్టిక్ట్ నుండి కరెక్ట్ ఆన్సర్. గంగారెడ్డి ఆదిలాబాద్ నుండి. ఇంకా ఎంఎం శాస్త్రి, రాజన్న సిరిసిల్ల డిస్టిక్ రుద్రవరం నుండి రాపర్తి నర్సింగ్. ఇంకా సీను రాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వెంకటేష్ నందిపేట నుండి ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించిన వారు జాప భూమేశ్వర్ వెల్లుల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఇంకా హనంకొండ జిల్లా ధర్మసాగర్ నుండి పావని వేణు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నేదురుని కళ్యాణ్చారి కల్వకుర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా చింత శ్రీనివాస్ ఫ్రమ్ షాపల్లి, పోగుల శ్రీనివాస్, లక్ష్మీ, శ్రీనిధి, సిద్ధార్థ్ బీరవల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నల్గొండ డిస్టిక్ట్ చిత్రయాల గ్రామం నుండి వెంకటాచారి వరలక్ష్మి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఓల్డ్ సిటీ శివగంగానగర్ నుండి ధనరాజ్ సునీత, వీరితో పాటు ఆనందం రామలక్ష్మి, మహమ్మద్ ఇనాయతుల్లా, ఇంకా బాగ్లింగంపల్లి నుంచి శ్రీనివాస్, పోలేపల్లి శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ ఏంటో తెలుసా? సాహస వీరుడు సాగర్ కన్య సినిమా నుండి మీనా మీనా అనే ఈ పాటకి ముందు ఈ ఆడియో స్టార్ట్ అవుతుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ లిజనర్స్ అందరికీ కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ. మరి ఇది వాళ్ళకి షో టైం. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది కార్తికేయ సినిమా నుండి. హరిచరణ్ పాడిన సాంగ్ సరిపోవు. నిజంగా మనకి ఎన్ని ప్రశ్నలున్నా అస్సలు సరిపోవు కదా. స్ట్రేట్ యూన్.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 2:15:30.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. తెలుగు సినిమా తొలి మహిళా నిర్మాత, గాయని, పురుష పాత్రధారి, బహుముఖ ప్రజ్ఞాశాలి ఆవిడ. తెలుగు సినిమా తొలితరం రంగస్థల నటీమణి, తొలి కథానాయిక, నేపథ్య గాయని, నిర్మాత కూడా. మన తెలుగు చలన చరిత్రలో అన్ని విభాగాల్లో ప్రావీణ్యం సంపాదించి మొట్టమొదటి బహుముఖ ప్రజ్ఞాశాలిగా నిలిచిన మహోన్నత కళాభినివేశి దాసరి కోటిరత్నం గారు. ఈ సందర్భంగా అంతటి ప్రతిభాశాలి, విలక్షణమైన ప్రజ్ఞాపాఠవాలు కలిగిన తొలితరం చలనచిత్ర నటీమణిని శక్తిశీలిలో మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం.

దక్షిణాది ప్రాంతీయ భాషల్లో ఒక విలక్షణమైన పోలికుందని కళా చాతుర్యంతో చలనచిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేకత స్థానాన్ని సంపాదించుకున్న భానుమతి రామకృష్ణ గారు, ఎస్ వరలక్ష్మి గారు, జి వరలక్ష్మి గారు దాసరి కోటిరత్నం గారి అభినయాన్ని ఆదర్శంగా తీసుకొని వృత్తిలో విలక్షణంగా రాణించి పేరు ప్రఖ్యాతులు సాధించారు.

0: ఆకాశవాణి వివిధ భారతిలో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 కి కాల్ చేయండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2:27. శక్తిశీలు వింటున్నారు. దాసరి కోటిరత్నం గారు 1910 December 25 గుంటూరు జిల్లా పత్తిపాడులో జన్మించారు. వాళ్ల నాన్నగారు రంగస్థల నటుడు కావడంతో చిన్నతనం నుండి నటనలో శిక్షణిచ్చారు. అలా తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన కళాభివేశం దాసరి కోటిరత్నం గారి రక్తంలో జీర్ణించుకుపోయింది. 9 సంవత్సరాల వయసున్నప్పుడే రంగస్థలంపై అడుగుపెట్టి హరిశ్చంద్ర నాటకంలో లోహితాస్యుడిగా, లవకుశిలో కుశుడిగా, భక్త ప్రహ్లాద చిత్రంలో ప్రహ్లాదుడిగా నటించారు ఆవిడ.

స్టూడియో క్లాక్ 2:32 టైం అవుతుంది. శక్తిశీలు వింటున్నారు దాసరి కోటిరత్నం గారి గురించి. అలా నాటకాల్లో నటిస్తూనే శ్రీ రాజనాల వెంకటప్పయ్య శాస్త్రి గారి వద్ద శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందారు. ఒకవైపు అత్యంత సహజ నటనకు మధురమైన గాత్రం తోడవడంతో మంచి నటిమణిగా అతి చిరకాలంలోనే పేరు సంపాదించుకున్నారు కోటిరత్నం గారు. సహజ సిద్ధమైన సాత్విక స్త్రీ పాత్రలే కాకుండా రామదాసు, కంసుడు లాంటి గంభీరమైన పాత్రలు పోషించి మెప్పించారు. కోటిరత్నం గారికి సావిత్రి నాటకంలో శ్రీకృష్ణ పాత్రలు కూడా ఆ రోజుల్లో ఎంతో కీర్తి ప్రతిష్టలు తెప్పించాయన్నమాట.

తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది. శక్తి.

శక్తిశీలు వింటున్నారు. ముఖ్యంగా భానుమతి రామకృష్ణ గారు, ఏకంగా దాసరి కోటిరత్నం గారి మధురమైన గాత్ర పరిచయం బాగా తెలిసిందే. ఎందుకంటే ఆ పాడే విధానాన్ని సొంతంగా పాడాలన్న తపనే ఒక స్ఫూర్తిగా తీసుకొని స్వయంగా ప్లేబ్యాక్ కూడా భానుమతి రామకృష్ణ గారే పాడుకోవాలని నిర్ణయించుకున్నారంట దాసరి కోటిరత్నం గారిని చూసిన తర్వాత.

0: ఓకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
0: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: స్టూడియో క్లాక్లో సమయం 2:42 అవుతుంది. శక్తిశీలు వింటున్నారు. దాసరి కోటిరత్నం గారి గురించి మాట్లాడుతున్నాం. ఆవిడ ఒకసారి మాటల్లో అలా కన్నంబ గారితో ఇలా అన్నారంట. అయితే ఒకసారి కన్నా అంటే మనం తర్వాత మన పేరు నిలబెట్టే అమ్మాయి భానుమతే అన్ని రంగాల్లో ప్రజ్ఞని సంపాదించుకునే అర్హత ఆ అమ్మాయికి మాత్రమే ఉంది. చూడు భవిష్యత్తులో ఎంత పేరు సంపాదించుకుంటుందో అన్నారంట. దాసరి కోటిరత్నం గారు అన్నమాట నిజమైంది. ఎందుకంటే మనం కూడా చూసాం భానుమతి రామకృష్ణ గారు కూడా దాసరి కోటిరత్నం గారిలాగే వర్సటాలిటీ మెయింటైన్ చేశారు. గాయనిగా, దర్శకురాలిగా, నిర్మాతగా, ఇంకా యాక్టర్గా కూడా ఎంతటి స్థాయికి చేరుకున్నారో మనందరికీ తెలిసిందేగా.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజు

శక్తిశీలు వింటున్నారు. దాసరి కోటిరత్నం గారి గురించి మాట్లాడుకుంటున్నాం. దాసరి కోటిరత్నం గారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరస్మరణీయంగా నిలిచిపోయిన మైలురాళ్ల గురించి తెలుసుకుందామా? ఆవిడ తొలి మహిళా నిర్మాత, మధుర గాయని, సినిమా టైటిల్ రోల్ పోషించిన ఫస్ట్ యాక్ట్రెస్ కూడా ఆవిడే. తొలి మహిళా నాటక బృందకర్త, ఇంకా చెప్పాలంటే పురుష పాత్ర పోషించిన తొలి మహిళ కూడా ఆవిడే. మన దక్షిణాది, మన సౌత్ నుంచి కలకత్తా సినిమా కోసం వెళ్ళిన తొలి యాక్ట్రెస్ కూడా. ఇంకా నారద పాత్ర పోషించిన తొలి మహిళ కూడా ఆవిడే.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు కదా. తెలుగు సినిమా నాటక రంగాల్లో 45 సంవత్సరాల పాటు విశేష కృషి చేసిన దాసరి కోటిరత్నం గారు 1972 డిసెంబర్లో చిలకలూరిపేటలో చివరి శ్వాస విడిచారు. అంతటి సులక్షణరాలైన సుశిక్తురాలైన కళామ తల్లి కీర్తి కిరీటంలో కలికితురాయిగా నిలిచిన దాసరి కోటిరత్నం గారు ఇవాల్టి మన శక్తిశీలి.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం. బిజినెస్ ముచ్చట్లు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 3 గంటలు దాటింది. మరి కాసేపట్లో వివిధ భారతి ముంబై కేంద్రం నుండి రిలే.
1: ఈ వివిధ భారతి హే రాష్ట్రీయ సేవా దేశ్ కీ సురీలీ ధడకన్ కార్యక్రమ మన్ చాహే గీత్ లేకర్ హమ్ ఉపస్థిత్ హో రహే హై. प्रस्तुत है फरमाइशी फिल्मी गानों का कार्यक्रम मन चाहे गीत.
2: मन चाहे गीत
1: मन चाहे गीत
2: मन चाहे गीत
1: मनचाही गीत कार्यक्रम में लेकर हाजिर हूँ आपकी दोस्त मंदाकिनी जोशी. आप सभी को मेरा प्यार भरा नमस्कार.
3: कार्यक्रम शुरू करने से पहले कुछ जरूरी बातें.
4: एक व्यक्ति या परिवार की चिट्ठियाँ एक महीने में एक बार ही शामिल की जाएंगी.
3: एक चिट्ठी में केवल अपने परिवार के नाम लिखें, दूसरे शहर के, दूसरे व्यक्तियों के, अपने दोस्तों के नाम नहीं लिखें, इन्हें शामिल नहीं किया जाएगा.
4: हम अपने हर श्रोता की चिट्ठियों को शामिल करने की पूरी कोशिश करेंगे.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఏ 103.5 మెగాహెడ్స్పై చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు వింటారు. ముందుగా హ్యాపీ డేస్ ఈ చిత్రం కోసం కార్తీక్ ఆలపించిన వనమాలి గీతం సంగీతం మిక్కీజే మేయర్.

చిత్రసీమల తర్వాత పాట బొమ్మరిల్లు. ఈ చిత్రం కోసం జీన్స్ శ్రీనివాస్, గోపికా పూర్ణిమ పాడిన, భాస్కర భట్ల గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో తర్వాత పాట నిన్ను కోరి. ఈ చిత్రం కోసం కార్తీక్ మరియు చిన్మయి పాడిన రామజోగేశాస్త్రి గీతం, సంగీతం గోపి సుందర్.

శ్రోతలు ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెడ్స్పై చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట కంచే. ఈ చిత్రం కోసం అభయ్ జోధ్పూర్కర్ మరియు శ్రేయా ఘోషల్ ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం చిరంతన్ భట్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమల తర్వాత పాట పెద్ది. ఈ చిత్రం కోసం ఏఆర్ రెహమాన్ ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: నాలుగు వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమల తర్వాత పాట పుష్ప. ఈ చిత్రం కోసం సిద్ధ శ్రీరామ్ ఆలపించిన చంద్రబోస్ గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ఎగిరే పౌరమ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరి గీతం, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.
1: చిటపట చినుకుల తాళ

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఏ 103.5 మెగాహెడ్స్పై ఇప్పుడు ఒక దేశభక్తి గీతం విందాం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:05 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: from the 20th of July. In a social media post, Mr. Rijiju said the session will focus on meaningful debate, discussion and decisions on issues of national importance. India's long-standing contribution to global peacekeeping mission has received a significant recognition as 651 Indian Army personnel serving under the United Nations have been awarded the prestigious United Nations Medal during a ceremonial medal parade held at the Permanent Operating Base SAIC in the Democratic Republic of Congo. The medals were presented during a ceremony held yesterday, honoring the Indian contingent for its professionalism, operational excellence and dedicated service under the United Nations peacekeeping mission. A Delhi court today rejected the bail pleas filed by Umar Khalid and Sharjeel Imam in Delhi riots conspiracy case. Additional Sessions Judge Sameer Bajpai of Karkar Duma Court dismissed the bail pleas filed by both the accused persons. Moving on to sports, in men's cricket, the second T20 international between India and England will be played in Manchester today. The match will begin at 7 p.m. India time. The opening game of the five-match series was abandoned due to rain at Chesterley Street. The third match will be played in Nottingham on the 7th of July. And that is the end of this news bulletin.
1: Akashvani, samayam 6 gantla 10 nimshalu, prakatana anantaram, telugulo prantiya vartalu vindam.
2: Kam premium, zyada bonus, apno ke liye sabse sahi, RPLI. इससे बेहतर कुछ नहीं।
3: अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस RPLI की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें।
4: आकाशवाणी प्रांतीय वार्तलु चदुतुनदी कंभंपाटी लक्ष्मी प्रसूना. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పలువురు ప్రసంగిస్తున్నారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పలు సూచనలు చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు అవినీతి పాలనతో తెలంగాణ రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టివేశారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. వివిధ కీలక రంగాలలో సన్నద్దతను సమీక్షించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలంగాణ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం జడ్పీటీసీగా 20 ఏళ్ల క్రితం తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ విజయానికి సహకరించిన నాయకులు కార్యకర్తలను ఈరోజు ఆత్మీయంగా కలుసుకున్నారు. జిల్లా నాయకులు అనుచరులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన పాత మిత్రులతో కలిసి ఆనాటి ఎన్నికల జ్ఞాపకాలను ఎమరేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు రేవంత్ రెడ్డితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ రాజకీయ ప్రస్థానాన్ని అభినందించారు. మిడ్జిల్ మండల కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
5: నిస్సహాయులుగా ఈ మండలం నిలబడడానికి వీల్లేదు. ఈ మండలం అభివృద్ధి జరగాలి. ఈ మండలం ఈ జిల్లాకి ఆదర్శంగా నిలబడాలి. అందుకే ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ మండలాన్ని మీరు దత్తత తీసుకొని ఇక్కడ జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను మీరు నిరంతరం నా మిత్రుడుగా పర్యవేక్షించాల్సిన బాధ్యత మీరు తీసుకోండి అని చెప్పి నేను కోరుకుంటున్నా. మిడ్జిల్ ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది అని చెప్పి ప్రభుత్వ లెక్క.
4: హైదరాబాద్ సింగరేణి భవన్లో సంస్థకు సంబంధించి ఈరోజు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, కార్మికుల దుస్తులు ధరించడాన్ని తాను ఎంతో గర్వంగా భావిస్తున్నట్లు, ఇది కేవలం యూనిఫామ్ మాత్రమే కాదని, కార్మికుల శ్రమ, ధైర్యం, అంకిత భావానికి వారి చెమటచుక్కకు ప్రతీక అని కొనియాడారు. బొగ్గు కార్మికుల సమస్యలపై ఏ సమావేశానికి వెళ్లినా ఆయా కంపెనీల యూనిఫామ్ ధరించే సంప్రదాయాన్ని కొనసాగించడం సంతృప్తినిస్తోందన్నారు. దేశ ఇంధన భద్రతకు అండగా నిలుస్తున్న ప్రతి సింగరేణి కార్మికుడికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు అవినీతితో తెలంగాణ రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టివేశాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రంగా విమర్శించారు. వేములవాడలో వివిధ అభివృద్ది పనులను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, అవినీతి పాలన వల్ల తెలంగాణ భవిష్యత్తులో శ్రీలంక, పాకిస్తాన్ దేశాల తరహాలో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ అప్పుల ఊబి నుంచి రాష్ట్రం బయటపడాలంటే తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గ్రామాల అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులను నేరుగా

కేటాయిస్తుంటే ఇక్కడి పాలకులు ఆ నిధులను పంచాయతీ ఉద్యోగుల జీతాల కోసం మళ్లిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. హైదరాబాద్ నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో గ్లో పీస్ అంతర్జాతీయ శాంతి సదస్సు ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత అంతర్జాతీయ సంక్షోభ పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏకైక ఆశాకిరణమని పేర్కొన్నారు. ఈ సదస్సు ద్వారా పాఠశాల విద్యార్థులు, ఇతరులు కలిసి ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి 100,000 పోస్ట్ కార్డులను పంపుతున్నట్లు తెలిపారు. స్కూల్ యాజమాన్యం జనజాగృతిలో భాగంగా ఈ సదస్సును నిర్వహించి ప్రపంచానికి గొప్ప సందేశాన్ని అందించడాన్ని ఆయన అభినందించారు. వివిధ కీలక రంగాలలో సన్నద్ధతను సమీక్షించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలంగాణ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున జిల్లా స్థాయి ప్రత్యామ్నాయ ప్రణాళికలను సిద్ధం చేయాలని, విత్తనాలు, ఎరువుల లభ్యతను తెలుసుకోవాలని, పంటల మార్పిడిని ప్రోత్సహించాలని ఆదేశించారు. దీంతోపాటు సీజనల్ వ్యాధుల నివారణకు వివిధ శాఖల మధ్య సమన్వయం ఉండాలని, సురక్షితమైన తాగునీటి సరఫరాకు ప్రాధాన్యత ఇవ్వాలని, పాఠశాల మధ్యాహ్న భోజన వంటశాలల మౌలిక వసతుల కోసం స్థలాల గుర్తింపును వేగవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. పోలీస్ ఉద్యోగాల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో నిరసన తెలుపుతున్న నిరుద్యోగ అభ్యర్థులపై పోలీసులు లాఠీఛార్జి చేయడాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. యువకులపై కేసులు నమోదు చేసి వారిని పోలీస్ స్టేషన్కు తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని, అంతేకాకుండా ఉద్యోగ ఖాళీల సంఖ్యను పెంచడంతో పాటు నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని బండి సంజయ్ ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని సిపిఐ రాష్ట కార్యాలయంలో ఆయనకు ఘన నివాళులర్పించారు. సిపిఐ రాష్ట సహాయ కార్యదర్శి ఈటి నరసింహ, ఎమ్మెల్యే నెల్లికంటి సత్యం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్దాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కొమరయ్య త్యాగం నిజాం నిరంకుశత్వానికి, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా సాగిన పోరాటాన్ని మరింత ఉధృతం చేసిందని కొనియాడారు. నేటి పాలకులు ప్రజాహక్కులను కాలరాస్తున్న తరుణంలో సామాజిక న్యాయం కోసం దొడ్డి కొమరయ్య ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దొడ్డి కొమరయ్య త్యాగం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ పేర్కొన్నారు. సమీకృత జిల్లా కార్యాలయం బీసీ అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, దొడ్డి కొమరయ్య పోరాటం తెలంగాణ చరిత్రలో నిలిచిపోయిందని, అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం ఆయన త్యాగనిరతి ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సమాజంలో అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించడమే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి విక్రమార్క పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేవలం 27 ప్రాయంలోనే గిరిజనుల హక్కుల కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం అల్లూరి చేసిన త్యాగం అనిర్వచనీయమని, ఆయన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆర్డీఎస్డీఈ సంయుక్తంగా నిర్వహించే అప్రెంటిస్షిప్ కమ్ జాబ్ మేళా ఈ నెల 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు 5 జిల్లాల్లో జరగనుంది. మేడ్చల్ మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హనుమకొండ, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లోని ఎంపిక చేసిన ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ డ్రైవ్లను నిర్వహిస్తారు. ఇటీవల ఉత్తీర్ణులైన వొకేషన్ విద్యార్థులు, ఫ్రెషర్స్ ఈ మేళాకు అర్హులు. దీని ద్వారా అభ్యర్థులకు నేరుగా ప్లేస్మెంట్తో పాటు నెలకు 9,600 రూపాయల స్టైఫండ్ లభిస్తుంది. ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు తమ రెజ్యూమేలను, సర్టిఫికెట్లను, గుర్తింపు కార్డులతో ఈ డ్రైవ్కు హాజరు కావచ్చు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చూపిన సమానత్వం, సామాజిక న్యాయం, విద్య ద్వారా సాధికారత మార్గాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఇథనాల్ మిశ్రమ కార్యక్రమం 2018

0: 1999 నుంచి విస్తృతమైన ఆటోమొబైల్ పరీక్షలు సంప్రదింపుల బ్యాకప్తో కొనసాగుతున్న ఒక శాస్త్రీయమైన ప్రక్రియ అని పరిశ్రమ నిపుణులు తెలిపారు. ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్, టయోటా, కిర్లోస్కర్ మోటార్స్ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం ఇథనాల్ అనేది మొక్కల ఆధారితమైన అత్యంత స్వచ్ఛమైన ఇంధనం. ఇది వాతావరణ మార్పులపై సమర్థంగా పోరాడుతూ కార్బన ఉద్గారాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను పకడ్బందీగా నిర్వహించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ బీఎల్ఓలను ఆదేశించారు. మిర్యాలగూడ మున్సిపాలిటీ 3వ వార్డులో 1,33,134 పోలింగ్ కేంద్రాల పరిధిలో బీఎల్ఓలు నిర్వహిస్తున్న ఈ ప్రక్రియను పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పలువురు ప్రసంగిస్తున్నారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పలు సూచనలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అవినీతి పాలనతో తెలంగాణ రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టివేశారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసార విశేషాలు. ఎఫ్ఎంఏ 103.5 MHz ఈ పూట మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఈ పూట ప్రసారంలో 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీతంలో వల్లందాస్ లక్ష్మణ్ బృందం పాడిన జానపద గీతాలు వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో ముందుగా ఆకుకూరల సాగులో అనుభవాలు. హన్మకొండ జిల్లా కాజీపేట మండలం బట్టుపల్లి గ్రామ రైతు పడాల మురళీ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ పులుమాటి పంకజ్ మోహన్. అనంతరం వేరుశెనగ మరియు బొబ్బర సాగులో అనుభవాలు హన్మకొండ జిల్లా కాజీపేట మండలం బట్టుపల్లి గ్రామ రైతు రంగు సత్యనారాయణ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ పులుమాటి పంకజ్ మోహన్. 7:45 చిత్రసీమ, 9:00 న్యూస్ 8 ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ నుండి రిలే వింటారు. 9:30 శాస్త్రీయ సంగీతం, 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి ప్రసారంలో ఉదయం 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం, 6:40 దేశభక్తి గీతం, 6:45 ప్రాంతీయ వార్తలు, 6:55 ప్రసార విశేషాలు, 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 ఉదయ తరంగిణిలో అర్థం కథానిక శ్రీ అనిల్ ప్రసాద్ గర్చ వింటారు. అనంతరం కల్పన కథానిక వింటారు శ్రీ ఏ జయశంకర్ గారిచే. 8:00 శాస్త్రీయ సంగీతం, 8:15 మార్నింగ్ న్యూస్, 8:30 హలో మనోరంజని. శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం వింటారు. 9:30 చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమం వింటారు. 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 12:30 తెలుగులో వార్తలు, 12:40 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారం వింటారు. 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 3:00 నాటక

పథకం వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 4 గంటలకు వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. సాయంత్రం ప్రసారంలో 5 గంటలకు చిత్రసీమ, 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార విశేషాలు, 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి యువజనుల కార్యక్రమం, 7 గంటలకు ఉద్యోగవాణి, 7:05 తెలుగులో వార్తలు, 7:30 బాల్ బై బాల్ కామెంటరీ, ఐసీసీ ఉమెన్స్ T20 క్రికెట్ మ్యాచ్, క్రికెట్ వరల్డ్ కప్ 2026 ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల్లోని కొన్ని వివరాలు.

ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమాచార దర్శిని వింటారు.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల కామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
4: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
5: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
4: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
5: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
4: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
5: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
4: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక FM రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 MHz పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
5: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
7: గుడ్ మార్నింగ్ పిల్లలు.
8: గుడ్ మార్నింగ్ మేడం.
7: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
9: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
10: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
11: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
4: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణీ.

0: వరంగల్ ఆకాశవాణి. మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
1: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
1: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
1: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
2: వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
0: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
2: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
0: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
2: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
3: సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. జానపద సంగీతం వింటారు. ఈనాటి జానపద సంగీతంలో వల్లందాస్ లక్ష్మణ్ బృందం పాడిన జానపద గీతాలు వింటారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు.
1: మహారాజ్ ప్రాంట్స్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్స్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: జానపద సంగీతంలో మీరింతవరకు వల్లందాస్ లక్ష్మణ్ బృందం పాడిన జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ IBPS వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. డిగ్రీ పీజీ అర్హత ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్లో భాగంగా బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులు పాల్గొంటున్నాయి. అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ 190, పర్సనల్ ఆఫీసర్ 60, ఐటీ ఆఫీసర్ 301, లా ఆఫీసర్ 105, రాజభాషా అధికారి 89, మొత్తం 765 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్ట్ని అనుసరించి బీఈ, బీటెక్ లేదా మాస్టర్స్ పూర్తి చేసి ఉండాలి సంబంధిత విభాగాల్లో. అభ్యర్థుల వయసు 20 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రిలిమినరీ, మెయిన్స్, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ IBPS.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 21, 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ IBPS వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 6,715 ఖాళీలను భర్తీ చేయనున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1,900, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 500, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 1,100, కెనరా బ్యాంకులో 1,500, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 500, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 550, పంజాబ్ నేషనల్ బ్యాంకులో 504, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 161 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తంగా 6,715 ప్రొబేషనరీ ఆఫీసర్ ఖాళీలు. అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 20 ఏళ్ల నుండి 30 ఏళ్లకు మించకుండా ఉండాలి. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ IBPS.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 21, 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీ జెన్కోలో 100 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఖాళీలను ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు AICTE లేదా UGC గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా కళాశాల నుండి సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో BE లేదా BTEC డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి లేదా తత్సమన డిగ్రీ కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు జూలై 1, 2026 నాటికి 18 నుండి 42 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ఏపీ ట్రాన్స్కోలో డైరెక్ట్ రిక్రూట్ ప్రాతిపదికన వివిధ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఏపీ ట్రాన్స్కోలో ఎలక్ట్రికల్ విభాగంలో 167, సివిల్ విభాగంలో 23, టెలికాం విభాగంలో 10 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టుని అనుసరించి సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బీఈ లేదా బీటెక్ సంబంధిత విభాగాల్లో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు జూలై 1, 2026 నాటికి 18 నుండి 42 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 20, 2026. ఏపీ ట్రాన్స్కో మరియు ఏపీ జెన్కోలలో ఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి

0: సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ఏపీ విద్యుత్ రిక్రూట్మెంట్ డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఐఎన్ అనే వెబ్సైట్ను చూడవచ్చు.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. సకాల నిర్ణయాలు, వనరుల సమర్థ నిర్వహణ, దౌత్య సంబంధాలు తదితర అంశాలు భారత్ పశ్చిమాసియా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి దోహదపడ్డాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన దేశంలో పెరుగుతున్న కాలేయ సంబంధ వ్యాధులు, డయాబెటీస్ కేసులను ఎదుర్కొనేందుకు ఉద్యమ స్థాయిలో అవగాహన పెంచాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో భాగంగా రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లు ఈవేళ ప్రారంభమవుతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్లో 105,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇది రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, ఇంధనం, రవాణా, ఉపాధి కల్పనకు పెద్ద ఊపునిచ్చింది. తన ఒకరోజు పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత బాలోత్రా జిల్లాలోని పచ్పద్రా వద్ద దేశంలోనే అత్యంత ఆధునికమైన గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను ఆయన దేశానికి అంకితం చేశారు. రిఫైనరీలో అత్యాధునిక కంట్రోల్ రూమ్ను పరిశీలించారు. జైపూర్ మెట్రో ఫేజ్ 2కి వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఎటువంటి అభివృద్ధి జరగని ఖాళీగా ఉన్న స్వచ్ఛమైన భూమిపైన మొదటి నుండి నిర్మించే చమురు, గ్యాస్ లేదా ఖనిజాల పారిశ్రామిక ప్రాసెసింగ్ ప్లాంట్ను గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ అంటారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణలు 21వ శతాబ్దంలోనే అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని ప్రేరేపించాయని, అయితే భారత్ సకాలంలో తీసుకున్న నిర్ణయాలు, సమర్థవంతమైన దౌత్యం, జాతీయ వనరుల వివేకవంతమైన నిర్వహణ ద్వారా ఈ సవాలను విజయవంతంగా అధిగమించిందని అన్నారు. అనేక దేశాలు ఇంధన కొరతతో కొట్టుమిట్టాడుతుండగా భారత్ సంక్షోభాన్ని ఖచ్చితంగా అంచనా వేసి సమర్థవంతమైన వ్యూహాన్ని రూపొందించి దేశ ఇంధన భద్రతను కాపాడేందుకు తన దౌత్య శక్తిని ఉపయోగించిందని ఆయన చెప్పారు. గతంలో 25 నుంచి 26 దేశాల నుండి ఇంధనాన్ని దిగుమతి చేసుకునే భారతదేశం ప్రస్తుతం తన ఇంధన వనరులను దాదాపు 40 దేశాలకు విస్తరించిందని చెప్పారు. భారత్ తన రిఫైనింగ్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకుందని, ప్రపంచంలోనే 4వ అతిపెద్ద రిఫైనింగ్ దేశంగా అవతరించిందని కూడా ప్రధానమంత్రి గుర్తు చేశారు.
1: को समर्पित किया गया है. ये रिफाइनरी यहाँ हजारों लोगों के रोजगार का माध्यम बनेगी. मैं राजस्थान के युवाओं को इस रिफाइनरी की विशेष तौर पर बधाई देता हूँ. आज का दिन साक्षी है कि बीजेपी सरकारें परियोजनाओं को सिर्फ शिलान्यास करके नहीं छोड़ती है, बल्कि हम उन परियोजनाओं को पूरा करने के लिए भी दिन रात एक कर देते
0: हैं. पचपद्रा रिफाइनरी भारत अभिवृद्धि చెందిన స్వయం సమృద్ధ దేశంగా మారే ప్రయాణంలో ఒక మైలురాయి లాంటి ప్రాజెక్ట్ అని ప్రధానమంత్రి అన్నారు. ఈ రిఫైనరీ వేలాది మందికి ఉపాధి అవకాశాలు సృష్టిస్తుందని, పశ్చిమ రాజస్థాన్లో పారిశ్రామిక అభివృద్ధికి పెద్ద ఊపునిస్తుందని ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలను నెలకొన్నప్పటికీ దేశీయంగా వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరగకుండా ప్రభుత్వం నిరోధించిందని కూడా ప్రధానమంత్రి చెప్పారు. ఈ సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండియా సెమీకండక్టర్ మిషన్కు భారీ ఊపునిస్తూ గుజరాత్లోని సనంద్లో సిజీ సెమీ అవుట్సోర్స్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద 7,500 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో అభివృద్ధి చేసిన ఈ కేంద్రం దేశ సాంకేతిక తయారీ ప్రయాణంలో ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుంది. సనంద్ చేరుకున్న వెంటనే ప్రధానమంత్రి ఈ హైటెక్ ప్లాంట్ను సందర్శించి ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు.

0: ఈ కేంద్రం పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకున్న తర్వాత ఏటా గరిష్టంగా 500 కోట్ల సెమీకండక్టర్ చిప్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది మెమరీ స్టోరేజ్ సొల్యూషన్స్ కోసం అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి కూడా సహాయపడుతుంది.
1: आज का ये कार्यक्रम इस बात का प्रमाण है कि भारत जो ठान लेता है वो करके दिखाता है. 5 साल पहले भारत ने संकल्प लिया था कि देश को सेमी कंडक्टर हब बनाएंगे. हम डिजाइन इन इंडिया, मेक इन इंडिया के मंत्र को लेकर आगे बढ़े और आज देश के तीसरे सेमी कंडक्टर प्लांट में भी चीप पैकेजिंग का कॉमर्शियल ప్రొడక్షన్ షురు హో రహా హై.
0: ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి, దేశంలో 3వ సెమీకండక్టర్ చిప్ తయారీ కేంద్రం ప్రారంభమైందని, వాణిజ్య ప్రాతిపదికన ఉత్పత్తి ప్రారంభించడం ఒక పెద్ద మైలురాయని పేర్కొన్నారు. ఆధునికీకరించిన ఉడాన్ పథకం ప్రారంభం కావడం భారత ప్రాంతీయ అనుసంధాన ప్రయాణంలో తదుపరి అధ్యాయాన్ని సూచిస్తుందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. సోషల్ మీడియాలో ఒక పోస్టులో రామ్మోహన్ నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 28,840 కోట్ల రూపాయలకు వ్యయగా వ్యయంతో ప్రారంభించిన ఈ పథకం టియర్2, టియర్3 నగరాల్లో అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తున్నారు. ఈ పథకం 100 కంటే ఎక్కువ కొత్త విమానాశ్రయాలు, 200 హెలిప్యాడ్ల అభివృద్ధిని సులభతరం చేస్తుందని, దీని వల్ల లక్షలాది మంది ప్రజలకు అందుబాటు ధరలో విమాన ప్రయాణం కల సాకారమవుతుందని, ఎదుగుతున్న భారత్ ఆకాంక్షలను అనుసంధానిస్తుందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశంలో కాలేయ వ్యాధుల వ్యాప్తిని, టైప్2 డయాబెటీస్ తీవ్రతను అరికట్టేందుకు ముందస్తు ఆరోగ్య సంరక్షణ, విస్తృత ప్రజా చైతన్యంతో కూడిన ఒక జాతీయ స్థాయి మిషన్ మోడ్ స్పందన అవసరమని సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో లివర్ అండ్ మెటబాలిక్ డిసీజెస్ నెట్వర్క్ 3వ వార్షికోత్సవ సభను ఉద్దేశించి డాక్టర్ సింగ్ మాట్లాడుతూ, ఈ వ్యాధులు ఇప్పుడు మునుపటి కంటే చాలా చిన్న వయసులోనే కనిపిస్తున్నాయని, దీనివల్ల ఈ సవాలు కేవలం ఒక వైద్యపరమైన సమస్యగానే కాకుండా అంతకు మించి మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ మెటబాలిక్ ప్రొఫైల్ గురించి ప్రస్తావిస్తూ, దేశంలో ప్రజలు జన్యపరమైన లక్షణాల వల్ల పొట్ట భాగంలో కొవ్వు పెరుకుపోవడం, ప్రత్యేకమైన భారతీయ ఫెనోటైప్ లక్షణాల కారణంగా మన దేశం జనాభా మధుమేహం, ఫ్యాటీ లివర్, గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని మంత్రి చెప్పారు. శాస్త్రీయ సంస్థల మధ్య మరింత సమన్వయం ఉండాలని అంటూ, దేశంలో విస్తరిస్తున్న బయోటెక్నాలజీ పర్యావరణ వ్యవస్థ, జీనోమ్ మిషన్, పెద్ద ఎత్తున జరుగుతున్న జీన్ సీక్వెన్సింగ్ కార్యక్రమాలు భారత్లో ప్రత్యేకమైన వ్యాధుల సరళిని అర్థం చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాయని చెప్పారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి, ఆగస్టు 13వ తేదీ వరకు కొనసాగుతాయి. జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలనే ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలియజేశారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు చెప్పారు. ఈ సమావేశాలు జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలపైన అర్థవంతమైన చర్చలు, నిర్ణయాలపై దృష్టి సారిస్తాయని కిరణ్ రిజిజు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమాన్ని రాత్రికి రాత్రే ప్రవేశపెట్టలేదని, ఒక క్రమబద్ధమైన దశల వారీ శాస్త్రీయమైన ప్రక్రియ ద్వారా దీన్ని అమలు చేశామని పారిశ్రామిక నిపుణులు తెలియజేశారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇంజనీయర్స్ ఇండియా లిమిటెడ్ మాజీ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ వర్తికా శుక్లా, ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమాన్ని నిర్మాణాత్మక చర్చలు, స్టేక్ హోల్డర్ సంప్రదింపుల కోసం 2018లోనే బహిరంగంగా అందుబాటులో ఉంచామని తెలియజేశారు.
2: The ethanol blending program, particularly in 2018, it was in a structured manner put out for discussion and deliberation by all stakeholders. It is supported by scientific evidence, extensive testing by the automotive manufacturers and the agencies who support them, namely the Automotive Research Association of India. And also it is in line with the global best practices which is followed to green the fossil fuels to lower the
0: అంతర్జాతీయ శాంతి భద్రతల పరిరక్షణ మిషన్లో భారత్ అందిస్తున్న సుదీర్ఘ సహకారానికి ఒక ముఖ్యమైన గుర్తింపు లభించింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని పర్మనెంట్ ఆపరేటింగ్ బేస్ సఖ్యలో జరిగిన అధికారిక మెడల్ పెరేడ్ కార్యక్రమంలో యునైటెడ్ నేషన్స్ కింద సేవలందిస్తున్న 651 మంది భారతీయ సైనిక సిబ్బందికి ప్రతిష్టాత్మకమైన యునైటెడ్ నేషన్స్ మెడల్ బహుకరించారు. యునైటెడ్ నేషన్స్ శాంతి భద్రతల మిషన్ కింద భారత బలగాలు ప్రదర్శించిన వృత్తిపరమైన నిబద్ధత, ఆపరేషనల్ ఎక్సలెన్స్ మొదలైన వాటి గుర్తింపుగా ఈ పథకాలు ఇచ్చారు.

0: ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్లో ఈవేళ నుంచి రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లు ప్రారంభమవుతాయి. ఈ రాత్రి టెక్సాస్లోని హ్యూస్టన్లో జరిగే తొలి మ్యాచ్లో కెనడా మొరాక్కోతో భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 తలపడుతుంది. రౌండ్ ఆఫ్ 16లో మరొక మ్యాచ్లో ఫిలడెల్ఫియాలో పారాగ్వే ఫ్రాన్స్ జట్లు తెల్లవారుజామున 2:30 తలపడతాయి. విశేషాలు మరొకసారి. సకాల నిర్ణయాలు, వనరుల సమర్థ నిర్వహణ, దౌత్య సంబంధాలు భారత్ పశ్చిమాసియా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి దోహదం చేశాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన దేశంలో పెరుగుతున్న కాలేయ సంబంధ వ్యాధులు, డయాబెటీస్ కేసులు ఎదుర్కొనేందుకు ఉద్యమ స్థాయిలో అవగాహన పెంచాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లు ఈరోజు ప్రారంభమవుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో ముందుగా ఆకుకూరల సాగులో అనుభవాలు. హన్మకొండ జిల్లా కాజీపేట మండలం బట్టుపల్లి గ్రామ రైతు పడాల మురళి గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీ పులుమాటి పంకజ మోహన్.
1: నమస్కారం, పడాల మురళి గారు, మీరు బట్టుపల్లి గ్రామంలో ఆకుకూరలు సాగు చేస్తా ఉన్నారు కదా, ఎంతకాలం నుండి ఆకుకూరలు సాగు చేస్తా ఉన్నారు?
2: గత 40 సంవత్సరాల నుండి చేస్తున్నాం సార్.
1: 40 సంవత్సరాలు ఆకుకూరలు సాగు చేస్తున్నారు అంటే దాదాపు మీ నాన్న మీ తాతల గారి నుండి కూడా ఉందన్నట్టు? దాన్ని అలాగే కొనసాగిస్తున్నారు మీరు?
2: వాళ్ళు అలానే కొనసాగిస్తున్నారు.
1: అంటే ఏ ఆకుకూరలు ఎక్కువగా పండిస్తూ ఉంటారు మీరు?
2: ఆకుకూరలు పాలకూర, గోంగూర, గంగబైలుకూర, తోటకూర, కలగూర, చుక్కకూర,
1: ఇన్ని రకాల ఆకుకూరలు సాగు. అంటే ఇన్ని రకాలు చేయాలంటే వీటికి సమయం ఉంటుందా, లేకుంటే అన్ని ఒకటేసారి చేసుకుంటారా?
2: స్టెప్ బై స్టెప్. ఒక 5 గుంటలు గోంగూర, ఒక 3 గుంటలు తోటకూర, ఒక 4 గుంటలు పాలకూర, ఒక 2 గుంటలు పుదీనా, అట్లా స్టెప్ బై స్టెప్.
1: అంటే ఏ నెలలో ఏ ఆకుకూర సాగు చేస్తూ ఉంటారు ఎక్కువగా? దాన్ని బట్టి
2: వర్షాకాలంలో గోంగూర ఉన్ను, బెండకాయ, మామూలుగా వర్షాలు తక్కువ ఉన్నట్టయితే పాలకూర, తోటకూర వస్తుంది. బాగా వర్షాలు కనుక ఉన్నట్టయితే ఒక గోంగూరే దక్కుతుంది. మిగతా డిసెంబర్ నవంబర్లో అన్ని ఆకుకూరలు, అప్పటి నుండి మళ్ళీ జూన్ వరకు అన్ని ఆకుకూరలు పండిస్తాం. ఆకుకూరలు మన ఎరువు పశువుల ఎరువులతోనే పంట పండిస్తాం. తక్కువ మందులు చల్లుతాము, ఎక్కువ ఆవు పేడ, ఈ గొర్రెలది మేకలది అవే ఎక్కువతో పండిస్తాం.
1: అంటే ఇప్పుడు ఆకుకూరలు దుక్కిని ఎట్లా చేసుకుంటారు మీరు?
2: దుక్కిని ఒక కోత కోసిన తర్వాత దాన్ని దున్ని ఒక 15 రోజులు 20 రోజులు ఎండబెడతాం. ఎండబెట్టి మళ్ళీ ఒక తడిపి మళ్ళీ దున్నుతాం. గడ్డి కానీ మళ్ళీ ఏదైనా ఉంటే మంచి మన కుంకుమలాగా అయినట్టు అవుతుంది. మళ్ళీ దాన్ని అప్పుడు మళ్ళీ మంచిగా అయిన తర్వాత మళ్ళీ ఒక 20 రోజులకు మళ్ళీ మొలకలు అలుకుంటాం.
1: అంటే పశువుల పంటలు ఎప్పుడు వాడుతూ ఉంటారు ఎక్కువగా మీరు?
2: పంటకు వాడతాం.
1: పంటకు వేస్తా ఉంటారు?
2: పంటకు వేస్తాం. ఇప్పుడు ఇది పంట తీసేసినాం, మళ్ళీ వేసినాం,
1: ఎరువులు
2: ఆవు పెంట బర్రెలది కూరలది వేసినాం, మళ్ళీ దీన్ని కలిగా దున్నుతాం, మళ్ళీ ఒక వాటర్ పెడతాం. అది కూడా అంతే, ఇది కూడా అంతే, దానికి ఎరువు చూపెడతాం.
1: అంటే పశువుల పెంటలు వాడుకొని మంచిగా పొడి పొడిగా దున్నుకుంటారు.
2: మందులు ఎక్కువ వాడము, తక్కువ వాడతాము.

0: ట్వెల్వ్ క్వింటల్ ఎక్కువ వాడతాం,
1: ఎక్కువ వాడతాము. మామూలుగా డిఏపి ఉన్న ఒక యూరియా ఒక మామూలుగా ఒక కేజీ 2 కేజీలు వాడతాము. ఇక 5 మందులు కొట్టాం. ఏనాడు అగ్గి తెగులకు కానీ అది రిప్పల పురుగు కానీ పచ్చ పురుగులు అని పురుగులు అనేటి లేవు,
0: రావు మీకు,
1: రావు.
0: పశువుల పెంటలు వాడి జాగ్రత్త చేసుకుంటారు, రావు.
1: మళ్ళీ అందులో ఇక్కడ ప్రశాంతంగా వాతావరణం, ఇట్లా మన పిట్టలు కూడా ఉంటాయి, వాళ్తా అంటే అవి పిట్టలు ఏమన్నా పురుగు ఆడినో ఇన్నో ఉంటే తింటాయి వెళ్ళిపోతాయి.
0: అంటే ఇప్పుడు మీరు ఇన్ని రకాల ఆకుకూరలు సాగు చేస్తున్నారు, మీకు ఏది ఆదాయాన్ని మంచిగా ఇస్తుంది, ఏది లాభదాయకం రైతులకు?
1: అంటే సీజన్ బట్టి దాన్ని బట్టి ఫాలో అవుతా ఉంటాం,
0: సీజన్
1: బట్టి. ఇప్పుడు ఇప్పుడు ఈ సీజన్లో చుక్కకూర బాగుంది, పాలకూర బాగున్నది మార్కెట్లో. అట్లా వర్షాకాలం మన చలికాలంలో గోంగూర డిమాండ్ ఉంటుంది, చలికాలం అంటే దాన్ని దినాన్ని బట్టి మేము పండిస్తాం.
0: అంటే డిమాండ్ని బట్టి మీరు పండిస్తూ ఉంటారు, ఇప్పుడు ఏది ఎక్కువ అమ్ముడు పోతుందో ఆ సీజన్ బట్టి మీరు కూరగాయలు సాగు చేస్తూ ఉంటారు.
1: పబ్లిక్ కు ఏదైతే అవసరం ఉంటుందో దాన్ని బట్టి పండిస్తాం.
0: ఇప్పుడు పాలకూర వేశారు కదా ఇక్కడ,
1: పాలకూర
0: అదే పాలకూర ఎప్పుడు వేశారు మీరు? ఇది
1: 2 నెలలు అవుతుంది,
0: 2 నెలలు అవుతుంది.
1: నెలకు కోతకు వస్తుంది,
0: నెల తర్వాతనే కోతకు వస్తుంది.
1: నెల తర్వాతనే కోతకు వస్తుంది, అంటే గింజలు అలిగిన తర్వాత నెలకు కోతకు వస్తుంది. ఇదంతా ఎరువే, ఇదంతా ఎరువే
0: కనబడుతుంది.
1: ఏదైనా ఏ ఆకుకూరలైనా నెల నెల మొలక అలికిన గింజలు అలికిన కంచెని నెల తర్వాత మనకు తిండికి ఆహారం అందుతుంది,
0: అందుతుంది.
1: కూరగాయలు అయితే 2 నెలలు, కూరగాయలు అయితే 2 నెలలు.
0: అంటే పాలకూర వేసిన నెల తర్వాత ఎన్ని కోతలు తీస్తారు, అట్లా ఎన్ని రోజులకు ఒకసారి కోస్తా ఉంటారు దాన్ని?
1: అంటే మనము మన అవసరాలను బట్టి అది 4 కోతలు రావచ్చు, 3 కోతలు రావచ్చు, 5 కోతలు రావచ్చు. మెయింటెనెన్స్ బట్టి వాతావరణం అనుకూలంగా ఉన్నట్టయితే 5 కోతలు కోయవచ్చు.
0: కోసినప్పుడు ఎంత వస్తుంది అండి మీకు?
1: ఒక కోతకు 2000-3000 వస్తుంది, ఒక కోతకు 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. లాభం వచ్చేసి 4000 లాభం వస్తుంది. మన ఖర్చులు అన్ని తీసేస్తే 2000 మిగులుతాయి. మన కష్టార్థము
0: ఎన్ని గుంటలు? అది ఎంత?
1: అది ఒక 4 గుంటలు ఉంటుంది.
0: 4 గుంటలలో
1: పోసినాం, ఒక కోతకు 2000-3000 మిగులుతాయి. అట్లా 4 కోతలు అంటే 4 x 12,000 అట్లా ఒక 2-3 నెలల్లో వస్తుంది. అది ఒకటే కాదు, చుక్కకూర ఇంత, తోటకూర ఇంత, గోంగూర ఇంత, గంగబైల కూర ఇంత. ఇప్పుడు సీజన్ గంగబైల కూర,
0: ఇప్పుడు సీజన్
1: గంగబైల కూర సీజన్, గోంగూర సీజన్.
0: అంటే ఇప్పుడు రేట్ మంచిగా ఉంటుందా వాటికి, డిమాండ్ బాగుంటుందా?
1: డిమాండ్ ఏమున్నది కదా, సేల్ అవుతుంది. డిమాండ్ ఏమి ఉండదు, సేల్ అవుతుంది, ప్రజలు తింటారు, ఎక్కువ
0: ఎక్కువ తింటారు,
1: ఎక్కువ తింటారు.
0: రేట్ ఎప్పుడు ఎక్కువ వస్తుంది మీకు ఆదాయం అనేది ఎక్కువగా?
1: గంగబైల కూర చలికాలంలో ఉన్న, గోంగూర చలికాలంలో రేట్ వస్తుంది. పాలకూర కూడా ఎండాకాలంలో పాలకూర రేట్ ఎక్కువ వస్తుంది.
0: కాబట్టి ఈ కాలానికి అనుగుణంగా
1: పుదీనా కూడా చలికాలంలోనే రేట్ ఎక్కువ వస్తుంది.
0: చలికాలంలో పుదీనా బాగా రేట్ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. అంటే పంట తక్కువ ఉంటుంది అప్పుడు.
1: అవును, దసరా వెళ్ళిందంటే వర్షాలు వెళ్ళిపోయినాయి అంటే రావడానికి బాగా టైం తీసుకుంటుంది. ఏది పుదీనా, దాన్ని మళ్ళీ పెద్దగా చేసి దాన్ని పొతనం చేయాలంటే టైం పడుతుంది. అప్పుడు డిసెంబర్లో జనవరిలో అప్పుడు పుదీనా అందుతుంది.
0: కాబట్టి అప్పుడు రేటు మంచిగా వస్తుంది,
1: మంచిగా వస్తుంది. ఆకుకూర కూడా బాగుంటుంది.
0: ఇప్పుడు పాలకూర అన్నారు, అట్లాగే తోటకూర అదేంటిది కలగూర వేశారు కదా, అది ఎప్పుడు వేశారు కలగూర?
1: ఏదైనా 1 మంత్ పడుతుంది మనకు తీసుకోవడానికి, 1 మంత్ పడుతుంది. ఏ ఆకుకూరలైనా 1 మంత్, నెల తర్వాత మన కోతకు వస్తుంది.
0: కలగూర ఎన్ని కోతలు వస్తుంది మీకు?
1: అది కూడా సేమ్ పాలకూర లాగానే 4-5 కోతలు వస్తుంది. ఒక తోటకూర రాదు, గంగబైల కూర రాదు, అది మిగతా అన్ని మనము చేసుకుంటే 5 కోతలు 6 కోతలు కూడా రావచ్చు. ఇంకా కావాలంటే ఇంకా మంచిగా పెంచుకుంటే ఇంకో కోత కూడా వస్తుంది.
0: ఇప్పుడు ఇన్ని ఆకుకూరలు సాగు కలుపు నివారణ ఎట్లా చేస్తూ ఉంటారు మీరు?
1: ఇక మా ఇంట్లో మా వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర ఇంకో ఇద్దరిని తీసుకొని అది అలికిన ఒక 15 రోజులకు ఏదైనా గడ్డి మొలకలు ఉంటే తీసేస్తాం. ఒకసారి తీసేస్తే సరిపోతుంది,
0: ఎక్కువ అవసరం ఉండదు,
1: ఎక్కువ అవసరం ఉండదు. మాకు ఎక్కువ గడ్డి పడదు, ఎందుకంటే ఆ గడ్డి కూడా పశువుల ఎరువుతోనే వచ్చిన గడ్డి గింజలు ఏమైనా ఉంటే అదే మొలుస్తుంది, కానీ ఇంకా వేరే రకంగా మొలవదు. మళ్ళీ దుక్కి దున్నిన తర్వాత

0: ఒకసారి తడుపుతారు అన్నట్టు, అగో అట్లా తడుపుతారు అన్నట్టు, తడిపింది చూపెడతా. తడి ఏమన్నా మొలకలు మొలిస్తే మళ్ళీ వెళ్ళిపోతుంది, మళ్ళీ దున్ని మళ్ళీ దాన్ని కుంకుమ చేసినట్టు వేసి మళ్ళీ గింజలు అలుపుతాం.
1: ఆ విధంగా చేసుకుంటాం ప్రతి కాడ. మీరు పంట అయిపోగానే ఆ విధంగా చేస్తాం.
0: అవునవును,
1: అలా చేయడం వల్ల దిగుబడి కూడా మంచిగా వస్తుంది,
0: మంచిగా వస్తుంది. ఆకుకూరలు కూడా ఫ్రెష్గా ఉంటాయి, ఎక్కువ పురుగు ఉండదు, తేజగా ఉంటాయి ఆకుకూరలు. కొనేవాళ్ళు కూడా ఇష్టం పడి కొంటారు.
1: అయితే ఇప్పుడు ఈ పుదీనా అన్నారు, పుదీనా ఎట్లా వస్తుంది మీకు?
0: అగో ప్రశ్న, ఎరువులు మేకల ఎరువులు ఎక్కువ చల్లడం చచ్చిపోతాను వేడికి.
1: మేకల ఎరువు వేడి అంటారు?
0: మేకలది గొర్రెలది
1: కొద్దిగా వేసుకోవాలి.
0: అది ఎప్పుడు వేసుకోవాలంటే చలికాలంలో వేసుకోవాలి,
1: దాని మంచి వేడిని.
0: ఇప్పుడు ఎండాకాలం వేసారు, ఆ ఏడి ఈ ఏడి రెండు కలిసి మొలకంతా చచ్చిపోయింది. అందుకని మళ్ళీ ఆవుల వేస్తున్నాం, మళ్ళీ చల్లదనం రావడానికి మళ్ళీ బర్రెలది ఉన్న ఆవులది వేసుకోవాలి ఎక్కువ. ఆకుకూరలకు ఎక్కువ ఆవుది బర్రెలు తీసుకోవాలి,
1: తీసుకుంటే మంచి లాభం.
0: అదే కూరగాయలకు మేకలది గొర్రెలది వాడాలి,
1: పంట దానికి మంచి
0: వస్తుంది,
1: దిగుబడి వస్తుంది. వాడితే
0: వరికి కానీ మిర్చికి కానీ పశువు కానీ మేకలది ఉన్న గొర్రెలది వాడాలి. ఆకుకూరలది ఓన్లీ బర్రెలది ఉన్న ఆవులది వాడాలి.
1: మరి ఇక్కడ గోంగూర కూడా ఉంది కదా, అది ఇంకా కోత కోయినట్టు
0: వస్తాను, కోత కోస్తాను.
1: కోసిందా?
0: తీసేస్తుడే రోజింత,
1: రోజింత తీసేస్తాను.
0: ఈ గింజలు అలుకుతా అంటే ఏమవుతుందా అంటే, ఇది మొదలు గింజ మొలిసింది మొలుస్తుంది. ఇగో ఈ చిన్నది ఉన్నది చూడుకో, ఇగో ఇలా
1: చిన్నది అవును,
0: అది పెరగాలంటే దీన్ని తీసేయాలి. దీన్ని తీసేస్తే
1: మళ్ళీ
0: ఇది అంతా అయిపోయే వరకు ఆ చిన్నది కూడా పెరుగుతుంది, అంటే మనకు నష్టం కాకుండా.
1: అట్లా చూసుకుంటే తీసేయాలి.
0: ఇప్పుడు పెద్ద పెద్దది తీసుకోవాలి, పెద్ద పెద్దది తీసుకుంటే ఏమవుతుంది అంటే ఇలాంటి చిన్నవి ఉన్నాయా, ఇలాంటిది ఇలాంటిది ఇదిగో ఈ చిన్నది ఏమవుతుంది అంటే గాలి తాకి అది కూడా పెరుగుతుంది, మనకు నష్టం అన్నది ఉండదు. అయితే పలసగా అలిగితే ఏమైతుంది అంటే గడ్డి ఎక్కువ అవుతుంది, గడ్డి ఎక్కువ అవుతుంది. చిక్కగా అలిగింది అంటే గడ్డి అన్నది కమ్ముతుంది, గడ్డి ఎక్కువ పెరగనియదు. అంటే మన కూలలోనూ పద్ధతిని మనం పాటించుకున్నట్టయితే అది చిన్న మొక్క కూడా మనకు అందుతుంది
1: అన్నారు.
0: ఇదంతా ఇప్పుడు పీక్తాను కదా, ఇది కూడా మనకు పెరుగుతుంది అన్నట్టు. ఇది
1: చిన్నది,
0: ఇది మళ్ళీ ఇంకొక 2 కిలోల యూరియా డిఏపి కనుక చల్లితే ఇగో ఇలా ఈ చిన్నది కూడా మనకు అందుతుంది అన్నట్టు. ఇగో ఇలాంటిది అట్లా
1: అట్లా
0: పెద్ద పెద్దది పీకాలి,
1: పెద్దది
0: టైం పడుతుంది. ఏ ఆ కూరగాయలు అంటేనే ఓపిక ఉండాలి, రిస్క్ ఉంటుంది, బాగా కష్టం ఉంటుంది. ఇక అది పని 24 గంటలు పనే ఉంటుంది దానికి. గడ్డి తీసేసుడు, సాయంత్రం అయితే కట్టలు కట్టుకున్నాడు, మళ్ళీ మార్కెట్కి తీసుకుపోవడు, మళ్ళీ వచ్చుడు సల్లు మన ఏది కట్టలు కట్టుకున్నాడు, మళ్ళీ మన గింజలు అలుక్కున్నాడు. ఇక రకరకాలుగా ఉంటుంది రైతుకు.
1: అంటే ఇప్పుడు ఒకరోజు లేట్ అయినా ఉంచొచ్చా, లేకుంటే వెంటనే దాన్ని బట్టి తీసేస్తా ఉంటారు?
0: ఏం కాదు, దానికి ఏం కాదు, ఏం కాదు,
1: ముదిరిపోయే అవకాశం. ఇప్పుడు ఇన్ని రకాల ఆకుకూరలు పండిస్తా ఉన్నారు, ఇప్పుడు వాతావరణాన్ని బట్టి కూడా దిగుబడిలో మార్పులు ఉంటాయా?
0: ఉంటాయి, నేను అదే చెప్పిన కదా. ఇప్పుడు
1: వర్షం పడితే ఒక్కోసారి అనుకోకుండా
0: వర్షం పడితే
1: ఆకుకూరలు ఎట్లా మీరు ఆగుతాయి వర్షానికి?
0: ఓన్లీ
1: ఎలాంటివి తట్టుకుంటాయి వర్షాన్ని?
0: వర్షాలకు తట్టుకునేది ఒకటే, గోంగూర పాలకూరే తట్టుకుంటుంది. తోటకూర, కలెగూర, గంగబైలు కూర, చుక్కకూర వర్షం కొడితే వెళ్ళిపోతాయి, తట్టుకోవాలి. ఓన్లీ వర్షం ఎంత తట్టుకునేది అంటే గోంగూర,
1: గోంగూర ఒకటి ఎంత వర్షం పడ్డా
0: అది ఒకటే తట్టుకుంటది. రెండోది వచ్చేసి ఏంటంటే పాలకూర, అంతే. ఇంకా మిగతా కూర ఆకుకూరలు ఏది తట్టుకోలేదు, పుదీనా కానీ, కొత్తిమీర కానీ, మెంతి కూర కానీ, చుక్క కూర కానీ, గంగబైలు కూర కానీ, కలెగూర కానీ తట్టుకోదు. వాతావరణం అనుకున్నంగానే ఉంటేనే మిగతా ఆకుకూరలన్నీ తట్టుకుంటాయి.
1: కాబట్టి వాతావరణం ఒకవేళ అనుకూలంగా ఉంటే రైతుకు లాభదాయకం ఎక్కువ ఆకుకూరలన్నీ. కొద్దిగా వర్షాలు పడ్డా ఒక్కోసారి ఇబ్బంది జరిగే,
0: చిల్లర డబ్బులు ఏర్పడయ్యా, రోజుకు 400, 500, 300
1: ప్రతిరోజు ఆదాయం,
0: ఆదాయం అన్నది ఏర్పడదు.
1: ఇంటి ఖర్చులకు
0: వెళ్ళిపోతూనే ఉంటాయి.
1: కాబట్టి ఆకుకూరలు సాగు చేసుకుంటే

0: లాభదాయకమంటారు. శ్రమ తక్కువన్నా రోజు రోజు కనుక తీసుకొని అమ్ముకోగలిగితే రైతుకు లాభదాయకమంటారు. సరే మంచిదండి, చాలా మంచి విషయాలు చెప్పారు, ధన్యవాదాలండి.
1: మీరింతవరకు ఆకుకూరల సాగులో అనుభవాలు హన్మకొండ జిల్లా కాశీపేట మండలం బట్టుపల్లి గ్రామ రైతు పడాల మురళిగారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ పులుమాటి పంకజ్ మోహన్. కార్యక్రమంలో ఇప్పుడు విన్నాం వేరుశెనగ మరియు బొబ్బెర సాగులో అనుభవాలు హన్మకొండ జిల్లా కాశీపేట మండలం బట్టుపల్లి గ్రామ రైతు రంగు సత్యనారాయణ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ పి పంకజ్ మోహన్.
0: నమస్కారం అండి రంగు సత్యనారాయణ గారు.
2: నమస్తే అండి.
0: మీరు బట్టుపల్లి గ్రామంలో వ్యవసాయం చేస్తా ఉన్నారు కదా?
2: అవును సార్.
0: ఏ రకాల పంటలు ఎక్కువగా పండిస్తూ ఉంటారు?
2: వరి, పత్తి, పల్లి చేను పండిస్తాం సార్.
0: పల్లి చేను అన్నారు, వేరుశెనగ.
2: అవును.
0: మరి ఎంతకాలం నుండి పండిస్తా ఉన్నారు?
2: ఇప్పుడు 5-6 సంవత్సరాల కాంచి పండిస్తాను.
0: అంతకుముందు ఏం పండించేవారు?
2: అంతకుముందు పద్దొన్నలు, మొక్కజొన్నలు పండించేది. ఇప్పుడు మొక్కజొన్నలు పద్దొన్నలు పోయినాయి. ఇప్పుడు వరి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. పత్తి
0: మరి పచ్చజొన్నలు బాగానే ఉన్నాయి, ఎందుకు మానేశారు మీరు?
2: దాంతో కొంచెం రిస్క్ ఎక్కువ అవుతుంది సార్.
0: ఏమైతుంది?
2: కోసటానికి ఇబ్బంది అవుతుంది, దానితో కష్టం అవుతుంది.
0: ఒకప్పుడు పచ్చజొన్నలు ఎవరు వాడకపోయేది,
2: ఇప్పుడు
0: అందరు ఆరోగ్యరీత్యా అందరు వాడుతున్నారు.
2: అవే వాడుతున్నారు.
0: మరి అలాంటి సమయంలో మీరు పంట మానేశారంటే?
2: అదే సార్, ఎట్లుంటది అంటే అది కొంచెం ఇప్పటి వాళ్ళు సున్నితంగా పండించే పంటకు అలవాటు అయిండు. అదంటే ఆ చేనులో పోవాలంటే కొయ్యాలంటే పెద్ద గోస పడేది. అట్లా మళ్ళా తర్వాత సెకండ్ పంట పండియాలన్నా దాన్ని దున్నియాలన్నా పెద్ద కష్టం. కొయ్యలు అట్లాంటివి దాన్ని తీసేసిండు.
0: వేరుశెనగ పోయిండు.
2: వేరుశెనగ మెత్తటి పంట.
0: ఇప్పుడు వేరుశెనగ అన్నారు, ఎప్పుడు సాగు చేసుకుంటారు మీరు వేరుశెనగ?
2: వేరుశెనగను దీపావళికి సాగు చేస్తారు సార్. దీపావళికి ముఖ్యం అది. అటు ఆ రోని కార్ అటువంటిది దీపావళి పల్లి చేను ఇస్తే
0: ఓకే,
2: అప్పుడు వేస్తే అది లాస్ట్ దానిక 4 నెలలకు పండు.
0: దీపావళి ముందడే వేసుకుంటారు?
2: దీపావళి ముందే ఇస్తాం.
0: అంటే పల్లి చేను వేసుకోవాలంటే దుక్కిని ఎట్లా చేసుకుంటారు?
2: దుక్కిని బాగా బాగా దుక్కి చేయాలి. దానికి ఇంకా వేరే దాంతో ఒక్కలు ముక్కలు తిన్నా నడుతుంది కానీ మొక్కదొనకు పద్దొనకు కానీ దీనికి దుక్కి మెత్తగా చేయాలి. మెత్తగా చేస్తేనే భూమి లువ మీద ఉండి కాపు మంచిగా కాస్తుంది.
0: ఎంత భూమి మెత్తగా ఉంటే అంత కాపు మంచిది. మెత్త పడాలంటే ఏం చేస్తారు మీరు?
2: దాన్ని ముందుగా ఇప్పుడు అప్పుడు అవ్వచ్చినాయి, ముందుగా నాగలతో దున్నుతాం సార్. దాన్ని కాల్పీటర్ అనేది మెత్తగా తెస్తా చూడు, దిక్కు దిక్కి అట్లా మెత్తగా చేసి దాన్ని దుక్కిస్తాను. ఇప్పుడు దుక్కిచ్చి తినేస్తాను.
0: పశువుల పెంటలు వాడుతున్నారు మరి?
2: అయ్యోలే వాడతలేదు సార్.
0: దొరుకుతలేవా మరి?
2: దొరుకుతలేవు, ఇద్దలేవు. ఆ గొర్రెల వేరు ఉన్నది కానీ గొర్రెల అవి కూడా పోతలేరు సార్.
0: ఇది వేరుశెనగ ఎట్లా పెట్టుకుంటారు మీరు?
2: ఇది విత్తనమా?
0: దాన్ని ధర లేకుంటే
2: లేదు, నాగలతో పట్టే
0: నాగలతోనే వేసుకుంటా పోతారా?
2: అరపీటు ఫీటున్నరకు ఒక సాల్ పడతాం. సాల్ సందు అవి కూడా గింజ పక్క గింజ దగ్గర దగ్గర ఇస్తాం.
0: ఎన్ని గింజలు పడతాయి ఎకరానికి?
2: దగ్గర ఒక 30 కిలోలు అయితే ఎకరం వస్తాయి. 30-25 కిలోలు అయితే ఎకరం వస్తాయి.
0: 20 కిలోలు పడతాయి.
2: అవు
0: అంటే ఇందులో కూడా రకాలు ఉంటాయి కదా? ఉంటాయి
2: ఉంటాయి.
0: మీకు ఏది దిగుబడి బాగా వస్తుంది?
2: మాకు మొన్న అయితే ఇదే ఇక్కడ తెచ్చినాం, ఉరుస తెచ్చినాము. అది 2 ఇత్తల కాయ అని ఇచ్చిండు కానీ అది మొత్తం 3 ఇత్తల కాయ అయింది. బాగా పండింది మరి.
0: బాగా పండింది.
2: ఇంత ఇంత కాయ కాసింది.
0: బాగా వచ్చింది అంటే ఈసారి మంచిగా వచ్చింది పంట?
2: పంట బాగానే వచ్చింది.
0: అంటే ఈ వేరుశెనగ మీకు పెట్టుకునే మొలకలు వస్తాయా?
2: ఏంటన్నా ఒక్కటి పోతుంది మొలకల మొలిచే కన్నా ఎక్కువైతే పోసారు. అది ఎందుకంటే సమర్ గింజ కదా, ఖరాబ్ కాదు. ఏదన్నా ఎక్కడన్నా ఒకటి పోతుంది కానీ వేసిన కాడికి మంచిగానే మొలుతుంది. 10 ఉండాలి కానీ బాగానే మొలుతుంది.
0: అంటే ఈ కలుపు నివారణ ఎట్లా చేసుకుంటారు? ఇందులో
2: కలుపు గుంటుకుంటుంది కదా సార్, సాల పంటిని తెలుపు ఫీటు వెలుపు గుంటుకుంటుంది కదా, గుంటు కొడతారు. మొక్కల మధ్య కలుపు ఇస్తారు,
0: కలిపిస్తారు.
2: దుక్కి బాగైంది కాబట్టి కలుపు ఎక్కువ పడదు దాంతో. దుక్కిని మొక్కలు ముక్కలు చేసినట్టు అయితే అది అదే పెరుగుతుంది, చేసి నాశనం అవుతుంది.
0: కాబట్టి దుక్కి మంచిగా
2: దుక్కి మంచిగా చేయాలి. ఇయ్యాలేయాలి రేపు వేయాలని ఆతృతో వేయకుండా దుక్కిని బాగా అయ్యేదనుక దున్నినాకనే కలుపు తగ్గుతుంది, చేను బాగుంటుంది. దుక్కి ఆరాలి, ఎండాలి. ఎండినాక వర్షం పడితే పడ్డది, పడకపోతే తడిపడినా ఎత్తే బాగుంటది. దుక్కి తెగండాలి బాగా.
0: అట్లాంటప్పుడే రైతుకు మంచి దిగుబడి
2: వస్తుంది. అంతే ఒక్కలు ముక్కలు కానీ కానీ పోని పోని అని ఎత్తే అది మొలుసులు మొలవది, చేను మంచిగా రాదు.
0: నీరు ఎట్లా పెట్టుకుంటా ఉంటారు దానికి?
2: నీరు సార్లు పెడతాం కదా సార్.
0: ఎన్ని రోజులు ఒకసారి పెడతాను?
2: వారం రోజులు ఒక్కొక్కసారి.
0: వారం తడి ఇవ్వాల్సిందే.
2: దాన్ని ఊడ మోపు మాత్రం దగ్గర 5-6 రోజులకు ఒకసారి కట్టాలి. ఊడ
0: ఊడ మంచిగా వచ్చిన మరి ఊడ బాగా రావాలంటే ఏం చేస్తారు? ఊడలు మంచిగా రావాలంటే
2: మందు ఇస్తారా? మందు యూరియా చల్లుతాం.
0: ఎన్ని రోజులు ఒకసారి?
2: ఒక 2 సార్లు అయితే సతం కథం అయ్యాలి.
0: పంట మొత్తం 2 సార్లు సరిపోతుంది.
2: సరిపోతుంది.

0: ఇక వేరే ఏం అవసరం ఉండదు దీనికి,
1: ఏ అవసరం ఉండదు.
0: మీరు అది వాడతారు ఇప్పుడు, వీరే ఒక్కటే వాడతారు,
1: వీరే ఒక్కటే వాడతాం.
0: అంటే ఇప్పుడు ఇందులో కూడా చీడపీడలు ఏమన్నా వస్తా ఉంటాయి?
1: దానికి ఎక్కువ రావు. ఏమన్నా నాకు మొత్తం వచ్చిందంటే మోనో కొడితే సరిపోద్ది, ఎక్కువ రానే రాదు, ఎక్కువ శాతం రావు.
0: అంటే ఖర్చు తక్కువ
1: తక్కువ,
0: మంచి దిగుబడి అయితే ఆదాయం మంచిగా ఉంటుంది.
1: పది క్వింటాల కనుక మంచిగా కావాలంటే 10 క్వింటాల కనుక వస్తుంది
0: మంచిగా, లేకుంటే తక్కువ తక్కువ అంటే
1: తక్కువ అయితే 5-6 క్వింటాలు.
0: పెట్టుబడి ఎంత అయితే ఒక ఎకరం సాగు చేయాలి?
1: సాగు చేయాలంటే 4,000 అవుతాయి సార్, గింజలకు అనుకో, కలుపు కూళ్ళకు అనుకో, ఎడ్లు ఉన్నట్టు అంటే దున్నుకో, గుండుకో కొట్టుకుంటే సరిపోతుంది. 4,000 4,000 కూడా కావు సార్. నాకు నచ్చిన పంట అయితే పల్లి చేను, వరి.
0: వరి రెండు బాగా
1: నచ్చినాయి. ఒక నాడు నాటు వేసుకున్నామంటే మళ్ళీ కలుపు తీసుకున్నామంటే కొడవలు పట్టుకొని పోగుడే ఉంటుంది. దీన్ని మంచిగా చేసుకున్నామంటే ఇక పీకి తెంపుకునుడే, కూళ్ళు కూడా పడాయి
0: అంతే. ఈ కాయ కాయ
1: వస్తాయి
0: ఎట్లాంటి, మరి ఎలా గుర్తిస్తాం?
1: దాన్ని గుర్తిస్తామంటే కన్నా మనం దున్నదంటే తేలుతచ్చు, తేలితే ఆ కాయ పుచ్చిపోతుంది. పుచ్చిపోయే చూసిన ఉంటే దాన్ని మన ఎండ్రిన్ గోళీలు ఉంటాయి చూడు, ఆ నీళ్లు ఇడిసే ముందు కాలువలో కట్టాలి, నానబోసి కడితే ఆ నీళ్ళు అంతటా పారుతాయి. గోళీలు ఉంటాయి చూడు,
0: ముందర పెడతారు కాలువ ముందర,
1: కాలువ ముందర పెడితే అంతటా నీళ్ళతో పోతాయి, అరుక్కుపోతుంది, ఆ పురుగులు తత్తాయి.
0: కాయ మంచిగా,
1: కాయ మంచిగా చూడు, దాన్ని ముందుగా గ్రహించాలి. అది పిందెబడి తెల్లగా ఉంటాయి చూడు సార్, తెల్లగా ఉన్నప్పుడు గ్రహించాలి, గ్రహించి గోళీలు తెచ్చి పెట్టాలి.
0: మధ్య మధ్యలో తీసి చూస్తుంటారు మొక్కలు
1: కనబడతాయి సార్, అప్పుడప్పుడు మన గుంటకు వెళ్తా అంటే ఒక్క చెట్టు లేవకుండా పోదు కదా, ఎప్పుడన్నా లేస్తుంది, మరి రేకన్నా అప్పుడు లేతే అప్పుడు కనబడుతుంది కదా, చూస్తాం, చూసారే దీనికి ఏదో సోకుతుందని గ్రహిస్తాం,
0: గ్రహించి జాగ్రత్త
1: పడతారు
0: అంతే. మీ కాయ అయినాక ఎట్లా తీసుకుంటారు మీరు దాన్ని?
1: దాన్ని తడిపి పీకుతాం, పీకినాక అన్ని కుప్పలు ఎత్తే కూలలో పెడితే తెంపుతాం,
0: మంచి ఎండ పెట్టి. ఎన్ని క్వింటాలు వస్తాయి మీకు? 10 క్వింటాలు వస్తాయి.
1: 10 క్వింటాలు వస్తుంది.
0: ఇప్పుడు 5 సంవత్సరాలు పండిస్తున్నారు, ఎక్కువ ఏమైనా వచ్చిందా?
1: వస్తాను, ఎక్కువనే వస్తాను, కానీ మొన్న పోయిన సంవత్సరం ఒక దెబ్బ తిన్నాం సారు, అది వర్షం బాగా పడలేదా, పడిపోయి మొలిసే మోపుకు అన్ని ఏరు తేలి ఖరాబ్
0: అయినాయి.
1: ఊడ మోపుకు వర్షం బాగా పడేది, ఆ శలకల వరద కొట్టింది, వరద అంటే
0: అలా నిలిచిపోయినాయి. అట్లా
1: నిలిపితే బాగుండి పువ్వు, నిలవకుండా గండి పెట్టి కోసుకపోయినాయి అన్నట్టు, కోసుకపోతే అన్ని ఊడలు
0: తేలిపోయినాయి.
1: మొన్నటిసారి దెబ్బ తిన్నాం,
0: దెబ్బ పడ్డది,
1: అది వర్షం బాగా పడలేదా సార్, ఎంత ఆ టైంలో అదే టైంలో వరద కొట్టి అన్ని గన్ను తెల్లారి వేసుకుంటే బాధ అనిపించింది. అంతటి కాయదు, అంత పిండి అట్లనే నిలిచిపోతుంది.
0: కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వేరుశనగ పంట మంచి
1: లాభదాయక,
0: కష్టం తక్కువ, ఖర్చు తక్కువ.
1: నెక్స్ట్ మొక్కజొన్న కూడా బెస్ట్ సార్.
0: మొక్కజొన్న వేసుకుంటారు, మళ్ళీ
1: వేసుకుంటాం.
0: వేరుశనగ మొక్కజొన్న,
1: వేరుశనగ, వేరుశనగకు ప్రైవేటే ఉంటుంది, అవసరం అయితే ఈ పత్తి జడగొట్టి మళ్ళీ మొక్కజొన్నకు ఛాన్స్ ఉంటుంది.
0: వేరుశనగ తర్వాత ఏం వేస్తారు? మళ్ళీ
1: వేరుశనగ తర్వాత మళ్ళీ ఈ బబ్బేర్ ఉంటుంది చూడు సార్, చిన్న పంట అది.
0: బొబ్బేరు వేసుకుంటారా?
1: వేసుకుంటాం.
0: వేరుశనగ ఎన్ని రోజులకు వస్తుంది మీకు చేతికి?
1: 4 నెలలు అవుతుంది.
0: 4 నెలలు. మరి మిగిలిన 8 నెలలు ఏం చేస్తారు?
1: మిగిలిన మళ్ళీ బొబ్బరేత మళ్ళీ 3 నెలలు పట్టదా సార్? ఇక 7 నెలలు ఇచ్చిపెడతాం మిషల్.
0: అంతే, ఇక 2 పంటలు తీసుకుంటారు.
1: నాకైతే బావి కోలేరు, పుష్కలం బావి,
0: నీరు మంచిగా ఉంటుంది,
1: పుష్కలం నీళ్లు, నీళ్ళకు బాగలేదు. మొన్న బొబ్బరేసిన 20 క్వింటాలు ఎత్తే దగ్గర దగ్గర 8 క్వింటాలు అయింది బొబ్బరు.
0: పచ్చి బొబ్బర్లు అమ్ముతారా? ఎండినే పచ్చి కూడా
1: ఇప్పుడు పెద్ద కష్టం కాదు సార్, దాన్ని అమ్ముకోడు కథాకార. మేము మొన్ననే వేసినాం, మొన్నటే ఇరిపోయింది, తెంపుకున్నాం, 6-7 క్వింటాలు వచ్చింది.
0: ఈ వేరుశనగ ఎక్కడ అమ్ముతా ఉంటారు మరి తీసుకెళ్ళి?
1: ఎక్కువ మార్కెట్కి, మార్కెట్ తీసుకొస్తాం.
0: మార్కెట్ తీసుకొని అమ్ముతారా? మరి తగిన రేట్ వస్తుందా మీకు?
1: మంచిగా ఛాన్స్ మనకు, వాళ్ళు అక్కడ గిరాకీ ఉన్నది, వాళ్ళది ఎత్తుంటుంది మార్కెట్ లో, వాళ్ళ కథ మీకు తెలియదా, అది అదని చూసుకుంటారు వాళ్ళు. మనకు అమ్మిచ్చేట అయితే మంచి అత్తిదారి అయినటువంటి మంచివాడు అయితే మనకు సానుభూతి ఉంటే
0: ధర ధర ఇప్పిస్తాడు. ఈ బొబ్బేరు వేసింది అన్నారు, బొబ్బేరు ఎప్పుడు వేసుకుంటారు మీరు ఎక్కువగా?
1: బొబ్బేరు మనకు దీపావళి వెళ్ళినాక,
0: ఎందుకంటే ఈ మధ్య బొబ్బేరు వేసే చాలా తక్కువ, ఎందుకంట పెసర్లు బొబ్బేర్లు కందులు బాగా వేసేది, ఇప్పుడు ఎవరు వేస్తలేరు, అందరూ పత్తి మిరప లేకుంటే వరి మక్కజొన్న ఇటు వీడి పోతున్నారు తప్ప బొబ్బేరు వేసే వాళ్ళు తక్కువ.
1: ఈ బొబ్బేరు ఈ ఏరియాకి నేను ఒక్కనే వేసిన మొన్న 20 క్వింటాలు.
0: మరి బొబ్బేరు వేయాలని ఎందుకు అనుకున్నారు మీరు?
1: ఇది బొబ్బేరు అయితే ఈజీ పంట సార్, అది ఒక 2 ఎకరాలు పెట్టినా పండిపోయింది.
0: ఎంత ఖర్చు వస్తుంది బొబ్బేరు?
1: ఏమున్నది మన ఇత్తులు కొనుడే,
0: ఏం అవసరం?
1: అలా ఒక్క గుంటకే కొట్టినా కానీ దాన్ని ఇంత కలుపు కూడా వేయలేదు, అంటే దుక్కి.

0: బాగా చేసిన
1: దుక్కి బాగా చేసుకో కలుపు రాదు,
0: కావాల్సింది దుక్కి సార్. ఏ పంట గాని, పల్లి చేన కాదు, బొబ్బరే కాదు, ఏది కానీ ఏది కానీ దుక్కు ముఖ్యం. ఇక వాడు వంగలేక దున్నలేక పోనీ గిని అంటే ఖర్చుల పాలు అవుతుంది కొన్ని కలుపు ఖర్చులు.
1: బొబ్బరి ఏ నెలలు వేసుకోవాలి? వేసుకుంటే బొబ్బరి ఏ నెలలో?
0: ఫిబ్రవరి
1: అయిపోగానే
0: వేసుకుంటే కథం అంతే. సంక్రాంతికి అయితే కథం, ఎంత మూడు నెలల పంట అయినా జనవరి ఫిబ్రవరి మార్చి వరకు కథే.
1: మార్చి వచ్చేస్తుంది,
0: మూడే నెలలు దాన్ని
1: అంతే. దానికి ఏం ఖర్చు లేదు, పెట్టుబడి లేదు, ఏం లేదు. ఇక
0: గింజలు తెచ్చి పెట్టుకుంటే
1: దానికి ఎట్లా పెట్టుకుంటారు గింజల్ని?

0: పంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ వరకు కదా
1: మార్చి వచ్చేస్తుంది
0: మూడే నెలలు దాన్ని
1: అంటే దానికి ఏం ఖర్చు లేదు పెట్టుబడి లేదు ఏం లేదు ఇక గింజలు తెచ్చి పెట్టుకుంటే
0: గింజలు తెచ్చి పెట్టుకుంటే
1: దానికి ఎట్లా పెట్టుకుంటారు గింజల్ని
0: దాన్ని ఇక్కడ నేను పల్లె చేయను
1: అంతే దగ్గర దగ్గర
0: పెట్టుకుంటారు అంత ఈ గడ్డ అయింది తెలుసు
1: మరి అది పారేది కాదు కొద్దిగా పారుతుందా పారే
0: అది తీగ పారుడా పారుతుంది
1: అదే మరి ఎట్లా పారించుకుంటారు దాన్ని పెడతారా
0: ఏం లేదు వాటి చెట్ల చెట్టు పారుకుంటే పోతే వాటికి అవే ఆసరా
1: వాటి వాటికే పారుకుంటాయి కర్రలు పెట్టి
0: లేదు అన్నకెట్ల పోతావు అన్న పోతే ఎంత తొక్కుడు పాలవుతుంది వాటికి అవే పారుకొని
1: ఈ బబ్బేలు కూడా తెగులు వస్తాయి మన కీటకాలు వస్తాయి
0: ఏదన్నా పురుగు కొట్టేస్తుంది వస్తుంది కదా దాన్ని మోగొడితే మోనో కొడితే కదా నేను ఒకసారి మోనో కొట్టిన అయిపోయింది
1: అందుకమ్మా దానికి ఏమి ఎరువులు అవసరం లేదు
0: ఇంకా యూరియాతే ఇంకా తీగ బారిపోతుంది కాదు ఆగే చేతులు ఉండదు దాని
1: కాబట్టి వట్టిగా గింజలు పెట్టుకుని కొద్ది తడి పెడితే సరిపోతుంది ఎన్ని తాళ్ళు పడతాయి దానికి
0: మూడు తాళ్ళు అయితే కథం
1: అంతే నీళ్ళు కూడా ఎక్కువ పట్టవు
0: పట్టవు మూడే తాళ్ళు మూడే తాళ్ళు కట్టినా కథం
1: ఖర్చు ఎంత పెట్టింది దానికి
0: ఖర్చు గింజలే సార్
1: ఎంత అయింది గింజలకు
0: గింజలకు 300 30 రూపాయల కిలో 10 కిలోలు ఇచ్చినాం 10 × 30 300 క్లోజ్
1: అమ్మితే ఎంత వచ్చింది మరి మీరు
0: అమ్మితే దగ్గర 7 వచ్చినాయి ఇక్కడ ఊళ్ళనే అమ్మితే ఊళ్ళనే అందరు గుడాలకు అన్ని ఊళ్ళనే మొత్తం ఒక్కటి బయటికి పోనీయాలి అందరు
1: అందరు మీ ఊళ్ళనే కొనుక్కున్నారు
0: 10 కిలోలు 20 కిలోలు వాళ్ళు
1: అట్లా మీకు బబ్బేరు అమ్ముకుంటే కూడా లాభమే బబ్బేరు వేసుకుంటే
0: 80 రూపాయల కిలో చొప్పున
1: ఇచ్చినాం 8 క్వింటాలు వచ్చిందా
0: 5 క్వింటాలు వచ్చింది
1: 5 క్వింటాలు వచ్చింది బబ్బేర అంటే నయమే ఇప్పుడు ఈ పంటల మీద చూసుకుంటే
0: నయం
1: పెట్టుబడి లేదు ఖర్చు లేదు మీకు మంచి ఆదాయం కూడా వచ్చింది అంటారు ఇంకా ముందు ముందు ఏమైనా ఇట్లాంటి పంటలు పండించాలనుకుంటున్నా
0: అది ఏ పండిస్తాం అనుకుంటాను నేను ఈ ఖర్చు తక్కువ బాబోజీ వాటికి ముందు అడిగేస్తాను ఇక ఈ పత్తి మీద కూడా జర ఇష్టం లేకుండా అవుతాను దాని ఏరుడు అవి అవి మళ్ళీ మొలుసా మొలవాలంటే కష్టం మొలిసే కనుక తిప్పలేదు
1: పెట్టుబడి బాగా పెట్టాలి
0: బాగా పెట్టాలి
1: వర్షం పడితే మళ్ళీ పత్తి
0: అట్లా కష్టమే మళ్ళీ ఏరుడు కష్టమే మొలిసేటప్పుడు బాధ అది రెండు సార్లు పెట్టాలి చెప్తాను 4 రోజులు వాన పోయిందంటే 3 రోజులు
1: కాబట్టి ఈ బబ్బెర కందులు ఇట్లాంటి వాటికి వేరుశనగ బాగుంటాయి అంటారు
0: దీనికే ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మా కొడుకులు నేను కానీ దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను
1: ఈ కూరగాయల పంటలు పండిస్తారా
0: కూరగాయలు నేను పెట్టుకుంటాను నా పర్సనల్గా
1: ఇంటి మంది పెట్టుకుంటాను
0: టమాటా బీరకాయలు గోరుచిక్కుడుగా బెండకాయలు వేస్తా
1: సరే మంచిదండి చాలా మంచి విషయాలు చెప్పారు ధన్యవాదాలండి
2: మీరింతవరకు వేరుశనగ మరియు బొబ్బర సాగులో అనుభవాలు హన్మకొండ జిల్లా కాజీపేట మండలం భట్టుపల్లి గ్రామ రైతు రంగు సత్యనారాయణ గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ పులుమాటి పంకజ్ మోహన్.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఏ 103.5 మెగాహెడ్స్పై చిత్రసీమల తెలుగు సినీ గీతాలు వింటారు. ముందుగా పెళ్ళి ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

చిత్రసీమలో తర్వాత పాట వసంతం. ఈ చిత్రం కోసం చిత్ర బృందం పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

పెళ్లి పుస్తకం. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పడిన, ఆరుద్ర గీతం, సంగీతం కెవి మహదేవన్.

0: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: చిత్రసీమల తర్వాత పాట మాతృదేవోభవ. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం ఎంఎం కీరవాణి.

రాత్రి చేసిన తప్పులు అన్ని పొద్దుట మన్నించేస్తుంది. ఎన్నిసార్లు మాట తప్పినా మన్నించాం పో అంటుంది. ఆ దేవత ఎవరు? కాదు కాదు కాదమ్మా, మీ అమ్మ.

శ్రోతలు చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట స్వాతి కిరణం. ఈ చిత్రం కోసం వాణిజ్యరం అలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం కేవీ మహాదేవన్.

రుద్రవీణ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం ఇళయరాజా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు ఎఫ్ఎంఐ 103.5 MHz పై చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. తర్వాత పాట చక్రం. ఈ చిత్రం కోసం శ్రీ ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం చక్రి.

మాపల్లెలో గోపాలుడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన, డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం, సంగీతం కెవి మహాదేవన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమల తర్వాత పాట అతడు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం మణిశర్మ.

స్వర్ణకమలం. ఈ చిత్రం నుండి ఎస్ జానకి పాడిన పాట. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి. సంగీతం ఇళయరాజా.

చిత్రసీమల తర్వాత పాట ఓ పాప లాలి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన రాజశ్రీ, సంగీతం ఇళయరాజా.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: చిత్రసీమల తర్వాత పాట సూర్యవంశం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన ఈఎస్ మూర్తి గీతం, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

చిత్రసీమలో చివరిగా పెళ్లి పందిరి ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, గోపికా పూర్ణిమ పడ్న, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం వందేమాతరం శ్రీనివాస్.

0: మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం. మింగి నేల నీటి వరకు ఎన్నో అందాలు చెక్కాడు.
1: ఈ అందాలన్నీ చూడలేని నా కళ్ళు కూడా

చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 9:00 కి వస్తుంది. మరికొద్ది క్షణాల్లో న్యూస్ 8 ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

శాస్త్రీయ సంగీతంలో మీరింతవరకు ఓఎస్ త్యాగరాజన్ గారి గాత్రం విన్నారు. ఇంతటితో ఈనాటి శాస్త్రీయ సంగీతం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ख्याल गायन के इस कार्यक्रम में आप पंडित अर्णव चट्टोपाध्याय से राग वाचस्पति सुन रहे थे। आपके साथ संगत कर रहे थे तबले पर इमोन सरकार, हारमोनियम पर कमलाक्ष मुखोपाध्याय और तानपुरा पर कोयल शाह। और इसी के साथ आज रात संगीत का अखिल भारतीय कार्यक्रम यहीं संपन्न होता है।
1: यू आर लिसनिंग टू राग वाचस्पति इन द ख्याल रिसाइटल बाय पंडित अर्णव चट्टोपाध्याय। ही वॉज अकम्पनीड ऑन द तबला बाय इमोन सरकार, ऑन द हारमोनियम बाय कमलाक्ष मुखोपाध्याय एंड ऑन द तानपुरा बाय कोयल साहा। And with this, we come to the end of National Program of Music Tonight. This program was recorded at the studios of Akashvani, Kolkata.
2: మీరు ఇంతవరకు జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 11:00. ఇంతటితో ఈ పూట మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపటి ప్రభాత ప్రసారంలో FM 103.5 మెగాహెడ్స్పై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.